ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.16. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం నరనరాల జీర్ణించిన బృందగానం. సంగీత నిర్దేశకత్వం శ్రీ తిరుపతి రామానుజస్వామి గారు. సాహిత్యం శ్రీ పిలక గణపతి శాస్త్రి గారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:24. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి ఢిల్లీ.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. శ్రీ రొక్కాల రాజన్ గారి రచన శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారి కంఠంలో వింటారు.
1: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం. విశాఖ. విశాఖ శ్రావస్తి నివాసి. ఆమె గొప్ప సంపన్నురాలు. ఆమె తల్లిదండ్రులు బౌద్ధారాధకులు. విశాఖ మామగారైన మిగారుడు నగ్న శ్రమణులు, దిగంబర సన్యాసులను ఎక్కువగా అభిమానించేవాడు. ఆయన బుద్ధుణ్ణి భిక్ష కొరకు ఎన్నడూ ఆహ్వానించేవాడు కాదు. అతని కోడలైన విశాఖ బుద్ధుణ్ణి, బౌద్ధ భిక్షువుల్ని ఆదరించి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుతూ ఉండేది. బుద్ధుడు శ్రావస్తిలో ఉంటున్న రోజుల్లో విశాఖ ఆయనను దర్శించి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరింది. ఆమె కోరికను మన్నించి బుద్ధ భగవానుడు అనేక మంది భిక్షువులతో కలిసి వెళ్ళాడు. అంతకుముందు మిగారుడు దిగంబర సన్యాసులకు విందు ఏర్పాటు చేసి వారికి సపర్యలు చేయమని విశాఖను కోరగా ఆమె నిరాకరించింది. అందుకు మిగారుడు ఆమెపై కోపించి నిందించాడు. అయితే విశాఖ నగ్నంగా ఉన్న సన్యాసులకు ఏ విధంగా సేవ చేయగలను అని చెప్పి మగధరాజ్యంలోని తన పుట్టింటికి బద్దియా నగరానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. మిగారుడు ఆమెను వారించి ఆమె కోరిక ప్రకారమే బుద్ధుణ్ణి, వారి భిక్షువులందరినీ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వమని చెప్పాడు. అంతటి విశాఖ సంతోషించి వారికి ఆతిథ్యం ఏర్పాటు చేసింది. అనంతరం బుద్ధుడు ధమ్మబోధలు చేశాడు. మిగారుడు కూడా ఆ బోధలు విని పరివర్తన చెంది బుద్ధుని అనుయాయుడిగా మారిపోయాడు. విశాఖ చేసిన మంచి కార్యాలకు ముగ్ధుడైన మిగారుడు ఆమెను మిగారుమాత అని ప్రశంసించాడు. అప్పటి నుంచి విశాఖ మిగారమాతగా పిలువబడింది. విశాఖ బౌద్ధ భిక్షువుల నివాసము కొరకు భవంతులు, వారికి వస్త్రములు, ఆహార పానీయములు మొదలైనవన్నీ దానము చేసింది. విశాఖ చూపిన ఉదారతకు బుద్ధ భగవానుడు ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా అన్నాడు. ఉదాత్తమైన జీవనం గడుపుతున్న స్త్రీ తథాగతుని అనుయాయులకు నిష్కల్మ హృదయంతో ఇచ్చే దానము ఆమెకు గొప్ప అనుభూతిని కలుగజేసి దుఃఖాన్ని దూరం చేసి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సమస్త జనహితాన్ని, సుఖాన్ని ఆమె కోరుతుంది. ఉదారత చూపడంలో విశాఖ సంతోషపడుతుంది అని బోధించాడు. విశాఖ తన ఉద్యానవనాన్ని భిక్షు సంఘానికి దానం చేయడమే కాక మహిళా ఉపాసకులలో ఉత్తమరాలని కీర్తి సంపాదించింది. మహాప్రజాపతి గౌతమి. ఈమె సిద్ధార్థ గౌతముని పినతల్లి, సుద్ధోదనుని రెండవ భార్య, సిద్ధార్థుని కనతల్లి మహామాయకు చెల్లెలు. సిద్ధార్థుడు చిన్నతనంలోనే మహామాయ మరణించడంతో సిద్ధార్థుని పెంచి పెద్ద చేసింది ప్రజాపతి. తన కొడుకు నందుడు, మనుమడు రాహులుడు బౌద్ధ సంఘంలో చేరాక తను సంసార జీవితంపై విరక్తి చెందింది. మహారాజు సుద్ధోదనుడు మరణించాక బౌద్ధ సంఘంలో చేరిపోవాలని నిర్ణయించుకొని బుద్ధ భగవానుని కోరింది. స్త్రీలకు సంఘప్రవేశం ఇవ్వడం సంఘానికి శ్రేయస్కరం కాదని తిరస్కరి

0: ఆహ్వానించాడు. పట్టు విడువని మహాప్రజాపతి యశోధర మరికొంతమంది మహిళలను తీసుకొని పలుమార్లు బుద్ధుని దర్శించి భిక్కునీయులకు సంఘంలో స్థానం కల్పించాలని, పురుషులతో పాటు స్త్రీలకు అవకాశం కల్పించాలని మహాప్రజాపతి కోరింది. చివరకు బుద్ధుడు ఆమె కోరికను మన్నించి కొన్ని నిబంధనలకు లోబడి సంఘంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి మహిళలకు ప్రత్యేకంగా భిక్కునీలకు సంఘం ఏర్పడింది. మహాప్రజాపతి బుద్ధుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ జీవితాంతం బౌద్ధ సంఘంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. ఆమె పరినిర్వాణం చెందాక ఆమె అవశేషాలపై లిచ్ఛవీ రాకుమారులు ఒక స్తూపాన్ని నిర్మించి వారి బౌద్ధ ధమ్మాన్ని చాటుకున్నారు. యశోధర గౌతమ బుద్ధుని భార్య. యశోధర ఈమెను రాహులమాత, ఉత్పలవర్ణ, గోస, బింబ, బుద్ధ కచ్చన అని పిలిచేవారు. సిద్ధార్థుడు పరివ్రాజకుడైన తరువాత యశోధర కపిలవస్తు నగరంలోనే అత్తవారింట సన్యాసి జీవితం గడిపింది. కుమారుడు రాహులుని ఎంతో గారాభంగా పెంచింది. సిద్ధార్థుడు బుద్ధుడై కపిలవస్తుకు పునరాగమనం చేసినప్పుడు యశోధర తన 7 ఏండ్ల కొడుకు రాహులుని బుద్ధునికి అప్పగించింది. బుద్ధుని వెంట రాహులుడు బౌద్ధ సంఘానికి తరలిపోయాడు. యశోధర ఎంతో దుఃఖంతో తన జీవితాన్ని కొనసాగించింది. తరువాత అత్తగారైన మహాప్రజాపతితో కలిసి ఇతర మహిళలను తోడ్కొని బుద్ధుని ఆశ్రమానికి చేరి తన శేష జీవితాన్ని బౌద్ధానికి అంకితమై జీవించాలనుకుంది. ఆ విధంగానే ఎన్నో ప్రయాసలు కోర్చి బుద్ధ భగవానుని ఒప్పించి మహిళా బౌద్ధ సంఘాన్ని నెలకొల్పడానికి దోహదపడింది. యశోధరకు 78 ఏండ్లు నిండిన తరువాత బుద్ధుని దర్శించుకొని తన నిర్వాణమునకు అనుమతినివ్వవలసిందిగా కోరింది.
1: శ్రీ రొక్కాల రాజన్ గారి రచన, శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారి స్వరంలో మీరు ఇంతవరకు విన్నారు చింతన శీర్షికన. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: పొలం పనులు.
3: మనము ఈ పొలం పనులు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మిత్ర పురుగులని, సహజ శత్రువులని వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిలో అసలు ముఖ్యంగా మన కళ్ళ ముందుండి మనకు తెలియనటువంటి పురుగుల గురించి మన అవగాహన పెంచుకోవటం ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఉదాహరణకి మనము ఈ పొలాల్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్షింతల పురుగు అని ఒకటి ఉంటుంది, అది చాలామందికి తెలుసు కూడా, కానీ తెలియని రైతులు కూడా ఇప్పటికీ ఉన్నారు. అది బాధ. అసలు చాలా అందంగా ఉంటుంది, దాని మీద చిన్న పురుగు, అది చుక్కలు చుక్కలు చుక్కలు ఉంటుంది, ఈ రెక్కలు కూడా గట్టిగా ఉంటాయి. ఇవి మన పంటలో రకరకాల పురుగుల్ని నష్టం చేసే రకరకాల పురుగుల్ని తింటా ఉంటాయి. ఆ పిల్ల పురుగులు కానీ ఈ పెద్ద పురుగులు కానీ, ఏది అక్షింతల పురుగులు, ఆ రెండిటికి అదే పని. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు తీసుకుంటే, రసం పీల్చే పురుగులు మనకు పేనుబంక్ అని, అలాగే తెల్లదోమని, పిండి నల్లని రకరకాలు వస్తూ ఉంటాయి. ఈ అక్షింతల పురుగు అదే పనిగా జీవితం మొత్తం కూడా ఎక్కడ ఈ పురుగులు దొరుకుతాయో చూసుకొని చూసుకొని తింటూ ఉంటాయి. అంటే ఒక అక్షింతల పురుగు తన జీవితంలో ఎన్నో వేల పురుగుల్ని, అదే మన నష్టం చేసేటువంటి పురుగుల్ని నియంత్రిస్తాం.

0: అదే మనం పొరపాటును మందు కొడితే యక్షంతల పురుగు మన పంట మీద వాలలేదు. వాలిందనుకోండి దానికి కాళ్ళకి వాటికి వీటికి రసాయనం ఉంటుంది. మామూలుగానే అవి పంట మీద ఉన్నప్పుడు మనం మందు కొట్టామనుకోండి, అసలు మొత్తం మీద దాని శరీరం మొత్తం కూడా మందు పడుతుంది, అది చచ్చిపోయింది. అంటే ఒక అక్షింతల పురుగు తన జీవితకాలంలో వేల పురుగులు నాశనం చేస్తూ ఉంటే మనము ఒక చిన్న మందుతోటి దాన్ని నాశనం చేస్తున్నాం. ఇలా అక్షింతల పురుగులు కనుక మన పంటలో వందల వేలు ఉన్నాయనుకోండి, ఈ రసం పీల్చే పురుగులు ఎంత సులువుగా నియంత్రించబడతాయి, ఎంత సులువు అసలు అది. అలాగే అల్లిక రెక్కల పురుగు, అల్లిక రెక్కల పురుగులు ఎప్పుడైనా గమనించారాం చిన్నగా ఉంటాయి, వాటి రెక్కలు కూడా మనకి అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి అద్దంలాగా, దాని మధ్యలో ఏనెలు కనిపిస్తూ ఉంటాయి, భలే ఉంటాయి అసలు అవి. అవి కూడా ఎన్ని పురుగులను తింటాయో, అసలు పచ్చదోమని, తామర పురుగుల్ని, తెల్లదోమని, చిన్న చిన్న గొంగళి పురుగుల్ని, గుడ్లను కూడా తింటాయి కొన్ని చోట్ల. ఇలా రైతుకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తుందో, అద్భుతం అసలు. ఈ రెక్కల పురుగులు ఇవి ముఖ్యంగా మనం గమనించటం నేర్చుకోవాలి. అలాగే సాలీళ్ళు, అసలు సాలీళ్ళో వరిలోకి వెళ్తే ఎన్ని రకాల సాలీళ్ళో మనకి ఆశ్చర్యం వేస్తుంది, చూస్తుంటే భలే భలే ఉంటాయి. ఈ మధ్య టీవీల్లో పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి, ఈ టీవీల్లో ఈ పురుగుల్ని సాలీళ్ళని మామూలుగా ఈ అడవుల గురించి చెప్పేటప్పుడు లేకపోతే ఈ ప్రకృతి గురించి చెప్పేటప్పుడు చూపిస్తూ ఉంటారు. ఎన్ని రంగుల్లో ఎన్ని ఆకారాల్లో ఈ సాలీళ్ళు ఉంటాయో, ఇవన్నీ కూడా నిజంగా మన పొలాల్లోనే ఉంటాయి. అవి మనకు తెలియకుండానే ఈ వరి పొలంలో కింద కింద గూళ్ళు కట్టుకుంటుంటాయి, ఆడ ఎక్కడ ఈ పురుగులు తారట్టాడినా ఆ గూళ్ళు చిక్కుంటాయి. దుబ్బు దగ్గర అయితే ఈ దోమలు ఉంటాయి కదా మనకి, గోధుమ రంగు దోమలు ఇలాంటివన్నీ, ఏది సుడిదోమ అంటాం కదా, ఇవన్నీ కూడా ఈ సాలీళ్ళు భలే తింటాయి. ఎంత ఉపయోగం సాలీళ్ళు అసలు, అన్ని రకాల సాలీళ్ళు మరి ఎన్ని రకాల పురుగులు నియంత్రిస్తుంటాయి. అలాగే మన కళ్ళకు కనపడి కనపడినట్టుగా ఉండేటువంటి చిన్న చిన్న కందిరీగలు ఉంటాయి, అవి మరి ట్రైకోగ్రామా అంటారు. ఈ కందిరీగలు పంట మీద నష్టం చేసే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులు ఏరుకొని ఏరుకొని ఏరుకొని పంటల మీద ఆకుల మీదనో ఈనల మీదనో గుడ్లు పెడతా ఉంటాయి. ఆ గుడ్లని ఈ కందిరీగలు వెతుక్కొని వెతుక్కొని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. అంతేకాదు ఆ గుడ్లలోకి ఈ కొండ పంపించి వీటి గుడ్లు పెట్టుకుంటాయి, ఆ గుడ్లన్నీ మురిగిపోతాయి. ఎంత అద్భుతం. పెద్ద కందిరీగలు మనకు చూస్తూనే ఉంటాం, పెద్ద కందిరీగలు పెద్ద పెద్ద పురుగులను తెచ్చుకొని మన ఇళ్లలోనే గూళ్ళు పెట్టుకొని ఆ పురుగులన్నింటిని వాటి పిల్లల కోసం ఆహారంగా లోపలే దాచిపెట్టుకుంటూ ఉంటాయి, ఆ పిల్లలు బయటకు వచ్చినాక తినటం కోసం. ఎన్ని పురుగులు తెచ్చుకుంటాయి అవి. ఇలా సహజంగానే ప్రకృతిలో ఎన్నో జీవులు మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కానీ మనం ఏం చేస్తున్నాం, అవి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ఆపుతున్నాం. ఎలా ఆపుతున్నాం, అనవసరంగా మందులు కొడుతున్నాం. మందులు కొడితే అవి పొలం మీద ఆగలేవు, పొలం మీద నిలబడలేవు, పొలం మీద ఈ మందు కొట్టినటువంటి పురుగులను తినలేవు. మనము పురుగుల కోసం మందు కొడతాం కదా, మనకు నష్టం చేసేటువంటి పురుగుల మీద పడుతుంది కదా, ఆ మందు ఉన్నటువంటి పురుగుని ఇవి తింటే ఇవి చచ్చిపోతాయి. అలాగే కొన్ని రకరకాల గమ్మత్తైన పురుగులు ఉంటాయి, ప్రార్థన చేసేటువంటి పురుగు, కొన్ని ప్రాంతాల ప్రార్థన పురుగులు అంటారు, ఇవి గమ్మత్తుగా ఉంటాయి చూడటానికి. అలాగే మనకి ఈ మిడతలు, గొంగళి పురుగులు వీటన్నిటిని కూడా ఇవి తింటూ ఉంటాయి. ఎంత చక్కగా నియంత్రిస్తాయి అంటే అంత చక్కగా నియంత్రిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఈ తేనెటీగలు, తేనెటీగలు పూలల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకెళ్తాయి, కాకపోతే రైతుకు మటుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పరపరాగ సంపర్కం అంటారు. సాధారణంగా మన పంటలోనే ఒక మొక్క మీద ఉన్నటువంటి ఒక పువ్వులోనే ఆ పువ్వు మీద ఉన్నటువంటి పుప్పొడి ఆ కిలాగ్రం మీద పడితే విత్తనం వస్తుంది, కానీ మంచి విత్తనం అద్భుతాలు జరగటానికి దేవుడు పరపరాగ సంపర్కం పెట్టాడు. వేరే పువ్వు మీద ఉన్నటువంటి ఇదే మొక్క సంబంధించినటువంటి వేరే పువ్వు మీద ఉన్నటువంటి ఈ పుప్పొడి రేణు వచ్చి వేరే మొక్కలో ఉన్నటువంటి పువ్వు కిలాగ్రం మీద పడితే వచ్చేటువంటి విత్తన నాణ్యత బాగుంటుంది, దానివలన మనకి చాలా మేలు జరుగుతుంది. మరి ఎవరు చేస్తారు ఇదంతా ఒకటి ఒకటి ఒకటి తీసుకొచ్చి? ఈ తేనెటీగలు, ఇతర రకాల కీటకాలు ఎన్నో చేస్తాయి, అవన్నీ కూడా ఆగిపోతాయి మనం గనక మందులు కొడితే. వాటి కాళ్ళకి రసాయనాలు అంటుకొని అవి సరిగ్గా నడవలేక ఇబ్బంది పడి చనిపోవటం, కొంతకాలం తర్వాత అవి అసలు రావటమే మానేస్తాయి. ఇలా కీటకాలు సేవ చేసేవి, మేలు చేసేవి అనేకం ఉంటాయి. వాటిని తగ్గించుకోవటం అంటే మనకు మనకే అన్యాయం చేసుకోవటం. ఎట్లా మరి ఒక్కోసారి మందు కొట్టని పరిస్థితుల్లో పంట చాలా నష్టపోతూ ఉంటాం, అలాంటప్పుడు మందు కొట్టకుండా ఉండలేమంటారు రైతులు. కనీసం ఒక పని చేయండి, మధ్యలో అంతర పంటలు వేయండి, అలాగే రక్షక పంటలు వేయండి, వాటి మీద మటుకు మందు కొట్టద్దు. కనీసం వాటి మీదన్నా మనకు మేలు చేసేటువంటి కీటకాలు బతుకుతూ ఉంటాయి, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు పురుగులు తింటూ ఉంటాయి. అట్లన్నా చేసుకుంటే మనము కొన్ని సేవ చేసేంటి మేలు చేసేటువంటి కీటకాలన్నా బతికించుకోవచ్చు. ప్రతి పంటకు కూడా అంతర పంటలో, రక్షక పంటలో, ఆకర్షక మొక్కలో ఏదో ఒకటి వేయండి. మనము మందు కొట్టనటువంటి మొక్కలు కనీసం కొన్నన్నా మన పంటలో ఉండాలి, అప్పుడు మనకు సహాయం చేసేటువంటి పురుగులు మిగలటానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్ళీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈరోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు

0: సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్పస్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
3: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सम्बोधनं कुर्वन् डॉक्टर जयशंकरः विश्वासं प्रकटितवान् यत् अशान्तियुते वैश्विके परिवेशे भारतस्य उदयः निश्चितः अस्ति. भारतर्तु विज्ञानविभागेन अद्य दिल्ली, हरियाणा, चण्डीगढ़, पंजाब, उपहिमालयीय, पश्चिम बंगाल, केरल, माहे चेत्येतेषु स्थलेषु प्रबलवृष्टेः पूर्वानुमानं कृतमस्ति. पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याः अरुण जेटली क्रीडांगणे आयोजितायां द्वितीयायां 20-20 अंतर्राष्ट्रीय स्पर्धायां भारतम् अफगानिस्तान दलं 7-0 पराजितम् इति वार्ताः.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. భారతదేశ సంగీత రంగ సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా వారికి సంబంధించిన సంగతులు వింటారు. అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవ సందర్భంగా వివరాలు. అదే అంశంపై డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం. పుష్పాంజలి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ శ్రీ కె శ్రీను అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్. 8:35 సద్గురు చరణ్ గారు మృదంగం. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా దినశేష వాహనంపై శ్రీవారి విహరణ, ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం. 9:30 పాటల పల్లకి. 10:00 ప్రత్యేక కార్యక్రమం. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై కార్యక్రమం ప్రసారమవుతుంది. పాటల పల్లకి కొనసాగింపు 10:15. 11:00 మధురిమ మధుమంజరి. 12:10 12:40 కార్మికుల కార్యక్రమం. దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స. హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారి పరిచయ కార్యక్రమం. ఈనాటి బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష్ గారి కథానిక. 1:33 హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ మహిళా వండ్లు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేసి పాట కోరుకోవాలి. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో. సంధ్యారాగాలు 5:30 6:30 సాయం సమీరం. పల్లెసీమలు 7:15 గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు. ఆదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి వివరణ. రాత్రి 8:00 తిరుమల సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై శ్రీవారి విహరణ, ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం. ఈ రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. అనంతరం 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ధే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పిసిఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 1 లక్ష రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండిఆర్ 0గా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండిఆర్ విధిస్తారు. అలాగే 75000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండిఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండిఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ధ గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ధ పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ధ విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
2: TDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్ధీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని, దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 100

0: 59 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. నేటి మాటలో తొలి అంశం

0: కొసల తీర్చిన ముక్కెర నల్ల పూసలున్ పేరిమి కర్ణభూషకళ పెంపెసలాడెడి హాసభాసముల్ భారతి ధారవోసే తన పాటకు తోడుగ సుబ్బలక్ష్మికిన్.
1: ఎంఎస్ మధుర స్వరాల సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనగానే కంటికి గుర్తొచ్చేది ఈ ఆకృతి. మంటికి మింటికి ఎప్పుడూ కూడా జ్ఞాపక తరంగాల మీద స్ఫురించేది, చెవులున్నందుకు గుండె ఉన్నందుకు మానుష జన్మం తరించేది ఆకృతి వల్ల కాదు, ఆ గణంలోంచి వెలువడే శృతిబద్ధ ఆ కృతి.

1916లో ఇలాగే భాద్రపద మాసం. ఆనాడు తేదీ సెప్టెంబర్ 16 ఉదయం 8:48 భరణి నక్షత్రం తులా లగ్నంలో ఒక సురుచిర స్వర సుందర స్వరూపిణి జననం. తల్లి షణ్ముగవడివి, పాపను చూసుకుని మురిసిపోయింది, ఉయ్యాల వేడుక చేసుకుంది. 3వ నెలలో

అంటే సరిగమల్లో ఏవో రెండు అక్షరాలు పలికినట్టు. ఆరోహణ ఆరంభమైంది. సుబ్రహ్మణ్యస్వామి వారి మీద భక్తితో సుబ్బులక్ష్మి అని నామకరణం చేశారు. షణ్ముగ వడివు మేనమామ పాప పేరు చెప్పారు చెవిలో. ఆ తర్వాత షణ్ముగ వడివు సుబ్బులక్ష్మి ముందు మధురై చేరింది. అలాగ కర్ణాటక సంగీత కార్యక్రమానికి అమలు మధురమైన సరళి రూపొందింపజేసిన సరస్వతీదేవి ఒక ఏలికను తన బదులు నియమించాలి అనుకుని సృష్టిస్తే ఆ సృష్టికి పేరు పేరున నీరాజనాలందుకునే ప్రతిలేని పేరు మధురస్వరాల సుబ్బులక్ష్మి గారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ తల్లి షణ్ముఖవడి అమ్మాళ్ వీరిద్దరి పుణ్యఫలంగా సంగీత ప్రియుల ఆనంద బలంగా జననమైన అద్భుత రాగాల మేళవింపు ఏదైనా ఉంది అంటే దాని పేరు సుబ్బులక్ష్మి అని సంగీత ప్రాజ్ఞులందరూ ప్రశంసించినటువంటి గాయని జీవనం త్యాగరాజన్ సదాశివన్ ఈ పేరు తెలియని వారు ఉండరు. 1940 ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆయన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి శ్రీవారి ప్రతి కచేరీకి కార్యక్రమానికి పాటకు శృతి ఎలాగో సుబ్బులక్ష్మి గారి కచేరీకి సదా శివన్ అలాగ. కేవలం త్యాగరాజ కీర్తనలే కాకుండా శాస్త్రీయ లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు, అభంగాలు, దేశభక్తి గీతాలు, అది ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి ప్రత్యేకత.

మీరా భజనలు తీసుకొచ్చి ఓనాడు మీరా భజనలు అన్ని భాషల్లో పాడగలరా అంటే, గలను అని అనగలిగిన వినయం ఆ మాట అననివ్వలేదు, సాధనా ప్రయత్నము అన్నారట ఆవిడ. అదొకటే కాదు, అన్నమయ్య కీర్తనలకు కూడా వారి స్వరం ఇవ్వాలి అనగానే దానికోసం కష్టపడి రాయలసీమ మాండలికంలో మహావాగ్యయశీలి అన్నమయ్య రాసిన పదాలన్నిటినీ కూడా పట్టి స్వామి పాదాలను పట్టుకొని సాధన చేశారు. సంస్కృత భాషలో భావం దెబ్బతినకుండా సంక్లిష్ట సమాసాలతో కూడిన గీతాలు కూడా ఆలపించారు. త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి దిగ్గజాలు రూపొందించిన గీతాలకు తన గాత్రం ద్వారా ప్రాణం పోసిన విదుషి. బాపూజీకి ఇష్టమైన వైష్ణవజనతో జే పీర్ పరాయి జానేరే లాంటి గీతాలకు ఆయువు, ప్రాణం, ఆమె గానం, పూర్తిగా దైవచింతనలో లీనమవడం, దైవం కోసం గానం చేయడం కాకుండా గానమే దైవంగా పాడడమే దివ్య ఆరాధనగా భావించినటువంటి మహానుభావురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలు అన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శనిచ్చినప్పుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి వారి ప్రశంసలు పొందారు. వేదిక మీద కచేరీలే కాదు, ఆకాశవాణికి అసంఖ్యాకం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏడుకొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడూ మేలుకొని జాగృత స్థితిలో ఉన్న అమ్మ పాట కోసం, ఆ సుప్రభాతం కోసం అలాగ మేలుకొనాలని నిద్రని అభినయిస్తూ లేచి ఆర్తితో గానం చేస్తున్న సుబ్బలక్ష్మి గారిని

అనునయిస్తూ సుప్రభాత సేవలు అందుకోవడం, వెంకటేశ్వర పంచరత్నమాల, ఇంకా అనేకానేకమైనటువంటి ఏకాంత గీతాలు, శ్రీరంగపుర విహార ఆ స్థాయి, ఆ హాయి, ఆ తీయదనం, అదే ఆమె గోత్రానికి మూలధనం. ఎన్నడో చలనచిత్ర రంగంలో పాత్ర పోషించిన గాత్రపోషణకే ఆమె ముగ్గు. సేవాసదనం, సావిత్రి, మీరా మీరాబాయ్ చిత్రాలు ఎన్ని చేసినా ఆ సంగీతదేవి ఆమె గాత్రక్షేత్రంలో సస్య కేదారాలు సంగీతానికి ఆధారాలుగా నిరూపించారు. సంగీత ప్రపంచంలో జీవితకాలంలో ఎవరూ సాధించని ఛేదించని రికార్డులు రివార్డులు అందుకున్నారు. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. ప్రతిష్టాత్మక పురస్కారాలన్నీ ఆమెను వరించి ఆమెను ధరించి తరించాయి. పద్మభూషణ్, సంగీత కళానిధి, గౌరవ డాక్టరేట్లు ఎన్నో, రామన్ మెగసెసే పురస్కారం, పద్మ విభూషణ్, కాళిదాస్ సమ్మాన్, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఈ గాన మాణిక్యానికి భారతరత్న 1998 భారత ప్రభుత్వం అందించింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర సంకలనం ఆంగ్లంలో వెలువడింది. సుస్వరాల ఎంఎస్ సుబ్బలక్ష్మి గ్రంథంగా పల్లవి గారు అద్భుతమైన పుస్తకాన్ని వెలువరించారు. ఎన్నో ఎన్నెన్నో అసంఖ్యాకమైనటువంటి సత్కారాలు, కచేరీలు, తిరుపతిలో ఉద్యానవనం దగ్గర సుబ్బలక్ష్మి గారి విగ్రహం, ఇక్కడ తెలతెలవారే వేళ చేత తంబుర మీటు, సప్తగిరుల కావల స్వామివారి మేలుకొలుపు ఎప్పటికీ ఎప్పటికీ. అందుకే షణ్ముగవడివు సుబ్బలక్ష్మి గారిని శ్రీవారు, ఇక్కడ భూలోకంలో నీవు, అక్కడెక్కడో నేను, సుప్రభాతం పాడే వరకు లేవలేను, నిరంతర సంకీర్తనాగానం సన్నిధిలో ఉండాలి అని అనుకున్నారేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని 2004 డిసెంబర్ నెల 11వ తేదీని ఏం పిలిచారో తెలీదు, స్వామికి సుప్రభాతం సరసనే కూర్చుని చేయడానికి ఆమె వెళ్ళారు. ఆమెకు శయన గీతాలాపన సేవ స్వామి చేస్తూనే ఉన్నారు.

0: నేటి మాటలు. మరి ఈ జోన్ నుంచి ఓజోన్కి వెళ్దాం. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. జీవరాశికి రక్షణ కవచం ఓజోన్ పొర, ఇది మనందరికీ తెలుసు. దానికి రంధ్రం ఏర్పడి నష్టాలు ఎలా వాటిల్లుతాయి అన్న దాని మీద ప్రజావగాహన కోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా అందులో ఉండే అతి నీల లోహిత వికిరణాలను ఓజోన్ పొర సంగ్రహించి ప్రాణికోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. అయితే ముప్పు ఏర్పడుతోంది ఎందుకు అంటే మనం చేసే తప్పు వల్ల. ఆ తప్పుని మానిపించే ఒప్పు ఏమిటి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం మనం వినాలి. ఓజోన్ పొరను కాపాడుకుందాం శీర్షికన.
1: ఈరోజు మనం ఓజోన్ పొర ఆవిర్భావం, క్షీణత మరియు పునరుద్ధరణ అంశాన్ని చర్చిద్దాం. ఓజోన్ పొర యొక్క కథను మనం భూమి ఆవిర్భావం నుండి ప్రారంభిద్దాం. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే సుమారు

450 కోట్ల సంవత్సరాల సౌర వ్యవస్థ ఏర్పడే ప్రక్రియలో భాగంగా భూమి కూడా ఏర్పడింది. సౌర వ్యవస్థ ఏర్పాటును వివరించే ముఖ్యమైన సిద్ధాంతాలలో ఇమాన్యుయల్ కెంట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన నిహారికా పరికల్పన లేదా నెబ్యులర్ హైపోథీసిస్ ఒకటి. ఈ సిద్ధాంతమును అనుసరించి చెప్పుకుంటే, ప్రారంభంలో భూమి అత్యంత వేడిగా ఉండేది. తీవ్రమైన అగ్నిపర్వతాల కార్యకలాపాలు జరిగేవి. అప్పటి భూమి వాతావరణం కూడా నేటి వాతావరణానికి చాలా భిన్నంగా ఉండేది. భూమి క్రమంగా చల్లబడుతున్నప్పుడు అగ్నిపర్వతాల నుండి విడుదలైన నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ మరియు ఇతర వాయువులు భూమి యొక్క తొలి వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డాయి. తరువాత భూమి మరింత చల్లబడటంతో వాతావరణంలోని నీటి ఆవిరి ఘనీభవించి వర్షాల రూపంలో కురిసింది. ఈ విధంగా క్రమంగా సముద్రాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భూమి యొక్క తొలి వాతావరణంలో జరిగిన అనేక రసాయనిక మార్పులు తరువాత జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరిచాయి. భూమి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులలో ఉన్న సరళమైన అణువులు కాలక్రమేణా రసాయన చర్యల ద్వారా సేంద్రియ అణువులుగా మారాయి. ఆ తరువాత ఈ సేంద్రియ అణువులు కలిసి మరింత సంక్లిష్టమైన సేంద్రియ సమ్మేళనాలుగా ఏర్పడ్డాయి. చివరకు ఈ సంక్లిష్ట పదార్థాల నుండి తొలి జీవ వ్యవస్థలు, ఆ తరువాత తొలి జీవ కణాలు అంటే జీవం ఏర్పడిందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఈ ఆదిమ జీవులు ప్రధానంగా వాయురహిత జీవులు, అంటే ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ లేకుండా జీవించగల జీవులు. ఎందుకంటే ఆ సమయంలో భూమి వాతావరణంలో స్వేచ్ఛ ఆక్సిజన్ తగినంతగా లేదు. తరువాత కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే జీవులు పరిణామం చెందాయి. వాటిలో ముఖ్యమైనవి సయనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా. ఇవి ఆక్సిజన్ను విడుదల చేసే కిరణజన్య సంయోగక్రియను నిర్వహించాయి. ఫలితంగా చాలా సుదీర్ఘకాలం పాటు ఆక్సిజన్ క్రమంగా వాతావరణంలో పేరుకుపోవడం ప్రారంభమైంది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పెరగడం భూమి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. వాతావరణంలో తగినంత ఆక్సిజన్ చేరిన తరువాత సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు లేదా యూవి కిరణాలు రెండు ఆక్సిజన్ పరమాణువుల కలయికగా ఉన్న ఆక్సిజన్ అణువు O2పై ప్రభావం చూపించాయి. అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో కొన్ని O2 అణువులు విడిపోయి స్వతంత్ర ఆక్సిజన్ పరమాణువు O గా మారాయి. తరువాత ఈ స్వతంత్ర ఆక్సిజన్ పరమాణువులు ఇతర O2 అణువులతో కలిసి 3 ఆక్సిజన్ పరమాణువులు కలిగిన O3 అనగా ఓజోన్ అణువును ఏర్పరిచాయి. ఈ విధంగా ఏర్పడిన ఓజోన్లో ఎక్కువ భాగం సుమారు భూ ఉపరితలంపై 10 కిలోమీటర్ల పైన గల స్ట్రాటో ఆవరణంలో క్రమంగా పేరుకుపోయి భూమి చుట్టూ ఓజోన్ పొరగా ఏర్పడింది. ఈ ఓజోన్ పొర భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేయడం ప్రారంభించింది. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాలను, ముఖ్యంగా UVB కిరణాలను గ్రహించడం వలన భూమి ఉపరితలానికి చేరే హానికరమైన అతి నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గింది. మన చర్మాన్ని సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి రక్షించుకోవడానికి సన్స్క్రీన్ లేపనాన్ని ఉపయోగిస్తాం కదా, అదేవిధంగా భూమిని సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి రక్షించే సహజ రక్షణ కవచమే ఈ ఓజోన్ పొర. అంటే మన చర్మానికి సన్స్క్రీన్ ఎలా రక్షణగా పనిచేస్తుందో భూమికి ఓజోన్ పొర కూడా ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాలక్రమేణా కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే జీవుల విస్తరణ కొనసాగింది. వీటిలో తరువాత పరిణామం చెందిన మొక్కలు కూడా ముఖ్యమైనవి. ఇవి కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ను మరింతగా విడుదల చేయడం వలన భూమి వాతావరణ ఆక్సిజన్ చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు మనం ఓజోన్ పొర భూమిపై జీవరాశిని ఎన్ని విధాలుగా రక్షిస్తుందో తెలుసుకుందాం. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాలు లేదా యూవీ కిరణాలలో కొంత భాగాన్ని భూమి ఉపరితలానికి చేరకముందే గ్రహించి వడపోత చేస్తుంది. ఈ విధంగా ఇది భూమిపై జీవరాశికి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తారు. అవి యూవీఏ, యూవీబి మరియు యూవీసి. వీటిలో యూవీఏ కిరణాలు ఎక్కువగా భూమి ఉపరితలానికి చేరుతాయి. యూవీబి కిరణాలు హానికరమైనవి, అయితే వీటిలో ఎక్కువ భాగాన్ని ఓజోన్ పొర గ్రహించి భూమిని రక్షిస్తుంది. యూవీసి కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని వాతావరణ

వాతావరణంలోని ఆక్సిజన్ మరియు ఓజోన్ దాదాపు పూర్తిగా గ్రహిస్తాయి. అందువల్ల ఇవి భూమి ఉపరితలానికి చేరవు. అధికంగా యువి వికిరణానికి గురికావడం వలన మానవ ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ప్రత్యేకంగా యువిబి కిరణాలు డిఎన్ఏని దెబ్బతీయగలవు. డిఎన్ఏలో ఏర్పడే ఈ నష్టం వలన జన్యు ఉత్పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్ తరాలు జన్యులోపాలతో జన్మించే అవకాశం కూడా ఉంది. అధిక యువిబి ప్రభావానికి గురికావడం చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా యువి వికిరణానికి అధికంగా గురికావడం వలన కంటి చూపును క్షీణింపజేసే కటరాక్ట్ల వంటి నేత్ర సంబంధ సమస్యలు కూడా కలగవచ్చు. యువిబి వికిరణం కేవలం మానవులకే కాకుండా మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది. అధిక యువిబి వికిరణం మొక్కలలో జరిగే శారీరక మరియు అంతర్గత రసాయనిక ప్రక్రియలను ప్రభావితం చేయగలదు. దీనివల్ల మొక్కల పెరుగుదల, మొక్క ఆకారం, పోషకాల శోషణ, పోషకాల పంపిణీ, మొక్క యొక్క అభివృద్ధి దశలు మరియు ద్వితీయ జీవక్రియలు మారవచ్చు. ఈ మార్పుల వలన మొక్కలు వాతావరణ పరిస్థితులను, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం క్షీణిస్తుంది. జల జీవ వ్యవస్థపై ప్రభావం పరిశీలిస్తే ఫైటోప్లాంక్టన్ లేదా సూక్ష్మ వృక్ష ప్లవకాలు జల ఆహార గొలుసులకు పునాదిగా ఉంటాయి. ఇవి నీటిలోని పైపొరలలో నివసిస్తాయి. ఓజోన్ క్షీణత వల్ల యువిబి పెరగడం సూక్ష్మ వృక్ష ప్లవకాల యొక్క ఉత్పాదకత తగ్గుతుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. సముద్ర జీవులపై ప్రభావం పరిశీలిస్తే అధిక యువిబి వికిరణం చేపలు, రొయ్యలు, పీతలు, ఉభయచరాలు మరియు ఇతర జల జీవుల లార్వ అభివృద్ధి మరియు పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతీసే అవకాశం ఉంది. యువిబి వికిరణం పెరగడం వల్ల భూమిపై మరియు జల వ్యవస్థల్లో జరిగే కొన్ని జీవ భౌగోళిక రసాయనిక ప్రక్రియలు కూడా మారవచ్చు. అయితే ఓజోన్ పొర కథ దాని ఆవిర్భావం మరియు జీవరాశులకు రక్షణ కల్పించడంతోనే ముగిసిపోలేదు. కోట్లాది సంవత్సరాల తరువాత మానవులు ఈ రక్షణ కవచాన్ని నాశనం చేసే రసాయనాలను తయారు చేశారు. ఇక్కడే ఆధునిక ప్రపంచంలోని అత్యంత విశేషమైన పర్యావరణ గాథలలో ఒకటి మనకు వినిపిస్తుంది. అదే ఓజోన్ క్షీణత. ఇప్పుడు మనం ఓజోన్ పొర క్షీణతకు కారణమైన మానవ కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. ఓజోన్ పొర క్షీణత సమస్యకు కారణమైన క్లోరోఫ్లోరోకార్బన్లను ఒకప్పుడు సాంకేతిక అద్భుతాలుగా పరిగణించేవారు. ఎందుకంటే అవి అత్యంత ఉపయోగకరంగా ఉండేవి. క్లోరోఫ్లోరోకార్బన్లు రసాయనికంగా స్థిరమైనవి, మండే స్వభావం లేనివి, సాపేక్షికంగా విషరహితమైనవి, శీతల యంత్రాలలో శీతలీకరణులుగా ఉపయోగపడేవి, సువాసనలు వెదజల్లే ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగపడేవి, ఫోమ్ ఉత్పత్తిలో కూడా ఉపయోగపడేవి. ఈ రసాయనాలు ఆధునిక మానవ దైనందిన కార్యకలాపాలలో వినియోగించబడి వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. దిగువ వాతావరణం నుండి క్రమంగా పైకి తేలుతూ ప్రయాణించి స్ట్రాటో ఆవరణమును చేరి అక్కడ సూర్యుని నుండి వచ్చే శక్తివంతమైన అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో క్లోరోఫ్లోరోకార్బన్ అణువులు విచ్ఛిన్నమై క్లోరిన్ పరమాణువు లేదా క్లోరిన్ రాడికల్స్ను విడుదల చేస్తాయి. ఈ స్వేచ్ఛా క్లోరిన్ పరమాణువు ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తూ ఓజోన్ అణువు O3తో రసాయనిక చర్య జరిపి ఓజోన్ అణువు నుండి ఒక ఆక్సిజన్ పరమాణువును గ్రహించి క్లోరిన్ మోనాక్సైడ్ను ఏర్పరుస్తుంది మరియు సాధారణ ఆక్సిజన్ అణువు O2ను మిగులుస్తుంది. అలా ఒక ఓజోన్ అణువును నాశనం చేసినంత మాత్రాన క్లోరిన్ పూర్తిగా వినియోగింపబడి అంతరించిపోదు. అది ఆ ఓజోన్ అణువుల విధ్వంసక ప్రక్రియలో పదే పదే పాల్గొనగలదు. ఈ విధంగా ఒకే క్లోరిన్ పరమాణువు అనేక ఓజోన్ అణువులను నాశనం చేస్తుంది. ఈ పరిశోధన వివరాలతో మానవ నిర్మిత రసాయనాలైన క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీయగలవు అని మొలీనా మరియు రోలాండ్ ప్రపంచానికి హెచ్చరించారు. వారి ఈ కృషికి గుర్తింపుగా 1995 రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1981 శాస్త్రవేత్తలు అంటార్కిటికాపై కాలానుగుణంగా ఓజోన్ పొర తీవ్రంగా క్షీణించడాన్ని గమనించారు. 1985 ఫార్మన్, గార్ట్నర్ మరియు షాంక్లిన్ అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ రంధ్రాన్ని కనుగొన్నారు. ఓజోన్ క్షీణత అనేది ఒక శాస్త్రీయ ఆందోళనగా మారింది. నిజానికి ఓజోన్ రంధ్రం అనే పదానికి ఆకాశంలో ఒక ఖాళీ రంధ్రం ఉందని అర్థం కాదు. అది స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర తీవ్రంగా పలుచబడుతున్న అంటార్కిటికా మీదుగా ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. ఈ సమస్య ఎక్కువగా అంటార్కిటిక్ ప్రాంతంలో ఉండటానికి కారణం అంటార్కిటిక్ ప్రాంతంలో ఉండే అతి శీతల వాతావరణం వలన ఏర్పడే మేఘాలు. ఈ మేఘ

0: భాగాలపై జరిగే రసాయన చర్యలు క్లోరిన్ను అత్యంత క్షర్యాశీల రూపాల్లోకి మారుస్తాయి. అందువలన ఓజోన్ పొర వేగంగా నాశనం అవుతుంది. వాస్తవానికి వాతావరణంలోని ఓజోన్ పొరను మనం నేరుగా కళ్ళతో చూసి అందులో ఎంత ఓజోన్ ఉందో కొలవలేం. అందుకే శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన శాస్త్రీయ పరికరాలను మరియు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. ఓజోన్ కొన్ని నిర్దిష్ట అతి నీలలోహిత లేదా యువీ తరంగదైర్ఘ్యాలను బలంగా శోషించుకుంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకొని ఉపగ్రహాలలో అమర్చిన ప్రత్యేక పరికరాలు వాతావరణం గుండా ప్రయాణించే లేదా వాతావరణం నుండి తిరిగి వచ్చే కాంతిని కొలుస్తాయి. ఓజోన్ ఏ తరంగదైర్ఘ్యాలను ఎంత పరిమాణంలో శోషించుకుంటుందో విశ్లేషించడం ద్వారా వాతావరణంలో ఎంత ఓజోన్ ఉందో శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతారు. ఈ సమాచారాన్ని కంప్యూటర్ల సహాయంతో విశ్లేషించి భూమిపై ఎక్కడ ఓజోన్ పరిమాణం ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనే విషయాన్ని చూపించే ఓజోన్ పటాలను తయారు చేస్తారు. ఈ విధంగా ఉపగ్రహాలు మరియు భూమిపై ఉన్న పరిశీలన పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు ఓజోన్ పొరలో కాలానుగుణంగా వచ్చే మార్పులను నిరంతరంగా పరిశీలించగలుగుతున్నారు. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఓజోన్ పొరలో ఎక్కడ ఎంత మేరకు ఏ కాలంలో మార్పులు జరుగుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు. అందువల్ల ఓజోన్ పొర క్షీణతను అర్థం చేసుకోవడంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దీర్ఘకాలిక కొలతల రికార్డు ఎంతో ముఖ్యమైనది. ఇప్పటి వరకు ఓజోన్ పొర ఎలా ఏర్పడింది, మానవుల చర్యల వల్ల అది ఎలా దెబ్బతిన్నదో తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఓజోన్ పొరను రక్షించడానికి ప్రపంచం ఏం చేసింది, అది మళ్ళీ ఎలా కోలుకుంటుందో తెలుసుకుందాం. ప్రపంచ దేశాలు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఓజోన్ పొరను కాపాడేందుకు కలిసి చర్యలు తీసుకున్నాయి. వాటి ఫలితంగా ఓజోన్ పొర ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. 1985 ఆస్ట్రియా దేశంలో వియన్నా నగరంలో వియన్నా సదస్సు జరిగింది. ఓజోన్ పొరను రక్షించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో ఓజోన్ పొరను కాపాడేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఓజోన్ క్షీణత వల్ల మానవ ఆరోగ్యానికి పర్యావరణానికి కలిగే ప్రమాదాలను గుర్తించాయి. ఓజోన్పై పరిశోధనలు, పర్యవేక్షణ, దేశాల మధ్య సహకారానికి ఒక ప్రణాళికను రూపొందించాయి. ఓజోన్ సమస్య గుర్తించి దాన్ని పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు కలిసి వేసిన మొదటి అడుగు వియన్నా సదస్సు. అదేవిధంగా కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ ఆమోదించబడింది. ఇది ఓజోన్ పొర రక్షణలో అత్యంత ముఖ్యమైన ఒప్పందం. ఓజోన్ పొరను కాపాడేందుకు హానికరమైన రసాయనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలు కలిసి తగ్గించాలని నిర్ణయించిన ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందమే మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ ఒప్పందంలో భాగంగా నియంత్రించిన ప్రధాన రసాయనాలు క్లోరోఫ్లోరోకార్బన్లు, హ్యాలోన్లు, కార్బన్ ట్రైక్లోరైడ్లు, మిథైల్ క్లోరోఫామ్ మరియు ఇతర ఓజోన్ పొరను క్షీణింపజేసే రసాయనిక పదార్థాలు. మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి అదనపు సమయం, ఆర్థిక సహాయం మరియు సాంకేతిక సహాయం అందించారు. ఈ అంతర్జాతీయ చర్యల ఫలితంగా అనేక ఓజోన్ క్షీణతకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తి మరియు వినియోగం గణనీయంగా తగ్గింది. ఫలితంగా స్ట్రాటో ఆవరణంలోని క్లోరిన్ మరియు ఇతర హాలోన్ల ప్రభావం క్రమంగా తగ్గుతూ ఓజోన్ పొర పునరుద్ధరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నాసా మరియు ఇతర శాస్త్రీయ సంస్థల దీర్ఘకాలిక పరిశీలనలు ఓజోన్ పొర నెమ్మదిగా కోలుకునే దశలో ఉందని సూచిస్తున్నాయి. 2025 నాసా మరియు ఇతర సంస్థలు నివేదికల ప్రకారం అంటార్కిటికా మీద ఏర్పడిన ఓజోన్ రంధ్రం 1992 తరువాత నమోదైన వాటిలో 5వ అతి చిన్నదిగా ఉంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ప్రస్తుత చర్యలు కొనసాగితే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఓజోన్ పొర సుమారు 2040 నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో, 2045 నాటికి అంటార్కిటికా ప్రాంతంలో, 2066 నాటికి 1980 ఓజోన్ పొర ఉన్నప్పటి స్థాయిలకు తిరిగి చేరే అవకాశం ఉంది. ఓజోన్ పొర మన భూమికి సహజ రక్షణ కవచం. దాన్ని రక్షించడం అంటే మనల్ని, ఇతర జీవరాశులను మరియు భవిష్యత్ తరాలను రక్షించడం. అందుకే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఓజోన్ పొర పునరుద్ధరణ మానవాళి ఐక్యంగా పనిచేస్తే భూమిని రక్షించగలమనే ఆశకు ఒక గొప్ప ఉదాహరణ. ఓజోన్ పొర కోలుకుంటోంది. మనమంతా కలిసి పనిచేస్తే మన భూమి కూడా ఇతర పర్యావరణ సమస్యల నుండి కోలుకోగలదు.
1: ఓజోన్ పొరను కాపాడుకుందాం. డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం విన్నారు.

శంకర్ మహాదేవన్, రణీనారెడ్డి గానం చేసిన గీతం జనతా గ్యారేజ్ నుంచి విన్నాను. ఉదయ సమీరంలో ఇప్పుడు పుష్పాంజలి.

పూర్ణచంద్ శ్రీరామ్ అనురాధ గానం చేసిన త్రిగళ గీతం అన్నమయ్య చిత్రం నుండి విన్నారు. ఈ ప్రసారంలో 9 గంటలకు తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8 గంటలకు హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం ఉంటుంది. గమనిక సమాప్తం. పుష్పాంజలులు మీనా చిత్రం నుండి పి. సుశీలే.

పుష్పాంజలి విన్నారు. సమాచారవాణి ఈ ఉదయ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీత గారి

ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాదనం, సద్గురు చరణ్ గారి మృదంగం. తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేష వాహనంపై శ్రీవారి విహరణ, 9 గంటలకు ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం.

0: ఆకాశవాణి పర్నాల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె శ్రీను.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 10.99 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గత నెల 27వ తేదీన శంకుస్థాపన చేశారు. ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం పక్కన మొక్కనాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. యువత జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నర్సరావు

0: పేటలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఖేలో ఇండియా ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తినిస్తోందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నర్సరావుపేట సమీపంలోని కాకాని గ్రామంలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన 3 ఆధునిక హాస్టల్ భవనాలను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టళ్లలో 1600 మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించేలా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి లోకేష్ హాస్టల్ భవనాలను పరిశీలించి వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్దితో పాటు చెరువుల ఆధునీకరణకు సంబంధించిన అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని అమృత్ 2.0 పథకం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా ఈ 3 పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొన్రుముట్ల గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి గోవిందరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవ, నిబద్ధత, విలువలతో కూడిన ఆయన రాజకీయ జీవితం నేటి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందింపు లక్ష్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో నాగబాబు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవ వేడుకలను ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్ లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యకలాపాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు 16 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1.71 కోట్ల పెట్టుబడి పెట్టగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగనుంది. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె. శ్రీను, పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ద్వారం దుర్గాప్రసాదరావు గారి వైలన్ వాదనం, కె. సద్గురుచరణ్ గారు మృదంగం. ముందుగా శ్వేత గణపతిం, చూడామణి రాగం, దీక్షితర్ రచన, తాళం త్రిపుట.

చివరిగా మాతంగి మరకతాంగి. రాగం ధౌత పంచమం, దీక్షితర్ రచన, త్రిశ్ర ఏకతాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాదనం విన్నారు. సద్గురు చరణ్ గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విజయవాడ కేంద్ర సౌజన్యంతో.
1: చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యశేష సతతం సహస్రఫణవానికేన ముద్రావహన్

స్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింప

ఐదు తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెద శేషవాహనం ఆదిశేషుడుగాను, చిన్న శేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణ ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్చేషవాహనం. భూయో భూచ్చేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే అయినా దానికి ముందు రెండు అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమెపైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేశ్వరం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి, నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండాన్నంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికే. అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు, ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చిన్న శేషవాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేషస్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరణిక వరకు ఏడు చక్రాలు ఉంటాయని చెబుతారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది, పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోను పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చిన్న శేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని. స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడే ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు జంతువుల్ని అన్నిటినీ కాపాడు

0: అనేటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్రవానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు ఏం చేసి ఉన్నారు, ఆయన యొక్క ముఖారవింద జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు 5 పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన 2 చేతులు నడుము మీద ఉంచుకుని, చేతిలో పిల్ల నిగ్రహుని ధరించి, చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తరమాడ వీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనము ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతార మూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు 2 విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్యశత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థం అయితే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇతి శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి, అదేవిధంగా శత్రు విమర్దనము అనే 2 తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. 6 తత్వములు, షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి, మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్నశేష వాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితప్పరంబెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ, అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే, నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయడానికే, నిన్ను నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థలయందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా, మరి శేషుని కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తితత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే, వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలును సేవించుకో, నేను ఎడమకాలును సేవించుకుంటాను, ఆ ఎడమకాలును మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి, అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడు అనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది తదేక నిర్వాహకత్వం, స్వామి సేవలోనే తరించటం అని చెప్పి. మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు, రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా భగవంతునితోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తరమాడ వీధిలో ఒడివడిగా ముందుకు వెళుతూ

0: ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణేనామరశత్రవో వినిహత, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణతితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది, భగవంతుడు అందించినందుకు ఆ నాలుకను అని. సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి, ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులు పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది, అటువంటి నామము ధరించిన మహత్త కలిగినటువంటి వాడు స్వామి. క్రిష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని. ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్నానందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, రసో వయసహ మొదలైనటువంటి ఉపనిషద్వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే, ఇంగో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భృతేన తుల్య, దశాశ్వమేధీ పునరేది జన్మ, కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే, లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని. అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేప్ప స్వామి వారు చినశేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నటకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు, తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి, అదిగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది మహానుభావులు ఆ బాలకృష్ణుల లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క

0: దివ్య బాల్యాన్నంతటిని కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతోమంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీపంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్యా స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడై ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట, పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతఃకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్యధామం తిరుమల. ఆ నామాన్ని పలికినా తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథా తమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురానగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవి

0: తోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే, చిన్న శేషవాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయంలో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేషశబ్దంతో, అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పుమాడ వీధిలో ఆ పుష్కరిణి తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణి తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణి తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనము యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున ఆ పుష్కరిణి తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుదాం. శ్రీవైకుంఠ విరక్తాయ
1: స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శేషోసి నాగోత్తమ ధర్మదేవో మహీమిమాం ధారయసే యదేక అనంత భోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం ఫలవిద్యథావా. ఓ నాగోత్తమ, నీవు శేషుడవు, ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు కానీ మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా అదిగో ఆదిశేషుడు, అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలు ఉన్నారో వారందరికీ కూడా అందాలను కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీ అక్క.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమ్మనయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. ఈ పాట వినడానికి ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది.

0: సార్ గుడ్ మార్నింగ్
1: శుభోదయం.
0: సార్ చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపూపిల్లి గ్రామం నుంచి నరేంద్ర సార్ బాగున్నా సార్?
1: చెప్పండి
0: సార్. దాగుడు మూతల సినిమాలో అడగక ఇచ్చిన మనసేముద్దని పాట.

0: హలో పాటల పల్లకి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం.
1: 7/G బృందావన్ కాలనీ మూవీ నుంచి తలచి తలచి సాంగ్ కావాలి సార్.
0: మీ పేరు?
1: వాసవి, ఏవియన్ కాలేజీ డౌన్.
0: సరే వినండి.

0: ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: हेलो। हेलो,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి।
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పల్లక సత్యనారాయణ నా పేరు. నాకు మంగమ్మ శపథం ఈ సినిమాలో రివ్వున సాగే

0: ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్. నాకు గోల్ గోపర్ సినిమా నుంచి హలో మిస్టర్ గోగుల్.

0: నల్లో తెలివి సున్నా, మెంగు సున్నా, గుండు సున్నా.
1: హలో మిస్టర్ కోవుల గోపన్న, నీ తల్లో తెలివి సున్నా, మెంగు సున్నా, గుండు.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్.
0: త్వరగా కోరుకోండి.
1: టాగోర్ చిత్రంలో అవును సార్, నేను సైతం ప్రపంచానికి ఆ పాట అయింది సార్.
0: సరే, మరి మీరు సైతం, మీ పేరు?
1: బాలాజీ సార్.
0: ఎక్కడి నుంచి?
1: తిరుపతి సార్.

పాటల పల్లకి వింటున్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకి మళ్ళీ మిమ్మల్ని చేరేది 10:15. సమయం 10 గంటలుగా వస్తున్న ప్రత్యేక కార్యక్రమం భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై విజయవాడ కేంద్రం నుండి.

0: భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
1: భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతున్నప్పటికీ ప్రపంచ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో వాటికి తగిన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరస్పర సహకారం, ఆర్థిక సమన్వయం, సాంకేతిక భాగస్వామ్యం, సామాజిక అభివృద్ధి, వాతావరణ చర్యలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఒక ఉమ్మడి వేదికగా బ్రిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త నామంగా ప్రారంభమైన బ్రిక్స్ నేడు 4 ఖండాలను కలుపుతున్న విస్తృత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సహకార వేదికగా ఎదిగింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాలతో ప్రారంభమైన ఈ సమూహం దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ఆ తర్వాత జరిగిన విస్తరణతో చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, మధ్యప్రాచ్య దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన

భాగాన్ని బ్రిక్స్ సభ్యదేశాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కేవలం ఆర్థిక కూటమి మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే వేదికగా రూపుదిద్దుకుంది. 2026లో భారతదేశం 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ పరిణామంలో

0: पॉपुलेशन 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं। इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है। यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है। ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं।
1: బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్ మ్యాన్ శాక్స్ సంస్థ 2001లో ప్రచురించిన ప్రపంచ ఆర్థిక అధ్యయనంలో ఉపయోగించింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ 4 దేశాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యత, విస్తృత భౌగోళిక పరిధి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాల మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ అధికారికంగా ఏర్పడింది. 2009లో రష్యాలోని యొకాటెరిన్ టర్క్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికాను చేర్చుకోవాలని నిర్ణయించడంతో 2011లో దాని పూర్తి సభ్యత్వంతో బ్రిక్ బ్రిక్స్గా రూపాంతరం చెందింది. దీంతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. ఆ తర్వాత బ్రిక్స్ సహకారం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయాలు, అభివృద్ధి, ఆరోగ్యం, వాతావరణం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.
0: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కీ శక్తి हमारी डायवर्सिटी और कोऑपरेशन में है. वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टूगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी.
1: ప్రధాన వర్తమాన ఆర్థిక వ్యవస్థల మధ్య విధాన సమన్వయానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రపంచ పాలనపై ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ది చేసుకోవడం, బహుపాక్షిక సంస్థల్లో అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో మరింత సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని బ్రిక్స్ దేశాలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. ప్రపంచ పాలనా వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్ణయాత్మక పాత్ర పెరగాలని ఈ కూటమి కోరుతోంది. బ్రిక్స్ అజెండాలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ఉగ్రవాద నిరోధం, కార్మికులు, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత అంశాలు ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఈ ఉమ్మడి అభిప్రాయాలే 2009లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశానికి పునాది వేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరడంతో బ్రిక్స్ విస్తరణకు కొత్త దశ ప్రారంభమైంది. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో బ్రిక్స్ భౌగోళిక పరిధి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతాలకు విస్తరించింది. విభిన్న ఆర్థిక వ్యవస్థలు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, అభివృద్ది అనుభవాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో భాగస్వామ్య దేశాల చట్టాన్ని కూడా బ్రిక్స్ అభివృద్ది చేసింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం వంటి దేశాలు ఈ చట్టంలో భాగస్వామ్యులుగా చేరాయి. ఈ విధానం పూర్తిస్థాయి సభ్యత్వాన్ని మార్చకుండా మరిన్ని దేశాలతో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మరింత ప్రజాస్వామ్య, సమానమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను విస్తరించడం దీని విస్తృత లక్ష్యం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సామాజిక సమ్మిళితం, ఉమ్మడి శ్రేయస్సుకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది.

0: బ్రిక్స్ కి బడ్తీ రెలెవెన్స్ ఓపెన్నెస్ ఆర్ ఇన్క్లూజివ్నెస్ కా ప్రమాణ హై. పిచ్లే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్ ఆర్ మజబూత్ కియా హై కి బ్రిక్స్ కేవల్ దేశో కా సమూహ నహీ సొల్యూషన్స్ కా ఏక్ ఈకోసిస్టమ్ హై.
1: బ్రిక్స్తో భారతదేశానికి ప్రారంభం నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రిక్స్ను మరింత సమ్మిళితమైన, సమతుల్యమైన, అభివృద్ధి ఆధారిత అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడంలో భారత్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఇప్పటికే 2012, 2016, 2021 సంవత్సరాల్లో బ్రిక్స్ అధ్యక్షత వహించింది. ప్రతి అధ్యక్షతా కాలంలో ఆయా సమయాల్లో ఉన్న ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా భారత్ కొత్త ప్రాధాన్యతలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తద్వారా భారత్ తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఢిల్లీ ప్రకటన, కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారానికి సంస్థాగత పునాది మరింత బలపడింది. ఈ ఏడాది జనవరి 1న భారత్ 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించింది. భారత అధ్యక్షతన 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలు అనే 3 ప్రధాన స్తంభాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
0: आज के इंटर कनेक्टेड वर्ल्ड में कोई भी संकट एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है. चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి లియే అర్నీ వార్నింగ్ డేటా ఇంటిగ్రేషన్ గైడ్ లైన్స్ తయారు కీ గయీ హై.
1: వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ ఆగ్రో ఎకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఆమోదం లభించింది. సహజ, సేంద్రియ, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణానికి ఇది వేదికగా పనిచేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ మిషన్ను ప్రారంభించారు. 2026-29 కాలానికి ఆరోగ్యకరమైన జీవన శైలిపై రోడ్ మ్యాప్ను రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం, సమాజ ఆధారిత చర్యలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తుంది. సుస్థిర జీవన శైలిపై జ్ఞాన భాగస్వామ్యం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ సంస్థల నెట్వర్క్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వీక్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కోసం బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026ను ఆమోదించారు. భవిష్యత్తు సంభాషణలు, అనుభవాలు పంచుకోవడం, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించింది. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సభ్యదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, నియంత్రణ, ఉత్తమ పద్ధతులు, సామర్థ్య నిర్మాణం, ప్రయోగాత్మక కార్యక్రమాలపై సహకారం పెంచుకున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బ్రిక్స్ ప్రాధాన్యమిస్తూ సుస్థిర పట్టణ రవాణాలో జ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సహకార పోర్టల్ ద్వారా సభ్యదేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటల్ వేదికతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. ప్రపంచ విలువ గొలుసును మరింత స్థిరంగా, సమర్థవంతంగా, ఉత్పాదకంగా మార్చేందుకు 2026-2030 కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
0: ఇన్నోవేషన్ కి అంతర్గత బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ హమారే స్టార్ట్అప్ ఆర్ ఇంక్యుబేటర్స్ కో ఆపస్ మే జోడేగా. ఇన్నోవేటివ్ ఆర్ స్కేలేబుల్ సొల్యూషన్స్ కో బఢావా దేనే కే లియే హమ్నే బ్రిక్స్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ఫండ్ కా ప్రస్తావ్ రఖా హై. బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ జియోస్పేషల్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా.
1: బ్రిక్స్ అధ్యక్ష పదవి సాధారణంగా ఏటా మారుతుంది. అధ్యక్ష దేశం ఆ ఏడాది సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన, వేగవంతమైన సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పు, వనరుల కొరత వంటి అనేక సవాళ్లు ఒకేసారి ఎదురవుతున్న సమయంలో భారత బ్రిక్స్ 2026 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశం దృష్టిలో బ్రిక్స్ విస్తరణ కేవలం సభ్యదేశాల సంఖ్యను పెంచడమే కాదు, అధిక ప్రాధాన్యాన్ని అర్థవంతమైన సహకారంగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చడం అసలు లక్ష్యం. భారతదేశం 4వ సారి అధ్యక్షతన విస్తరించిన సభ్యత్వంతో బ్రిక్స్ భవిష్యత్ దిశను నిర్దేశించడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించింది. స్థిరమైన ప్రపంచ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణ, సభ్యదేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ది, ఇవన్నీ భారత అధ్యక్షత కీలకంగా నిలిచాయి. బ్రిక్స్ ప్రయాణం 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంభాషణగా ప్రారంభమై నేడు విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు అభివృద్ది సహకార వేదికగా పరిణామం చెందింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన దేశాలు ఒకే వేదికపై కలిసి పనిచేయడం బ్రిక్స్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సమానమైన ప్రాతినిధ్యం, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
0: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢకర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
1: భారతదేశం 2012, 2016, 2021 సంవత్సరాల్లో చేపట్టిన అధ్యక్షతల ద్వారా సంస్థాగత బలోపేతం, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, యువత, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో 4వ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ అనుభవాన్ని మరింత విస్తృతమైన సహకారంగా మార్చే అవకాశం భారత్కు లభించింది. నేటి ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాతావరణ మార్పు నుంచి ఆహార భద్రత వరకు, సాంకేతిక పరివర్తన నుంచి ఆర్థిక స్థిరత్వం వరకు, ఆరోగ్యం నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో దేశాల మధ్య సహకారం అవసరం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దాని విస్తరణలోనే కాకుండా సభ్యదేశాల మధ్య ఏర్పడే ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలు, పరస్పర విశ్వాసం, సమ్మిళిత అభివృద్దిలో ఆధారపడి ఉంటుంది. భారతదేశం 2026 అధ్యక్షతన ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తూ అభివృద్ది, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతకు కేంద్రంగా బ్రిక్స్ను తీర్చిదిద్దడం ద్వారా మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ ప్రయాణం కేవలం ఒక కూటమి విస్తరణ కథ కాదు. ఇది మారుతున్న ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నానికి ప్రతీక. భారత నాయకత్వంలో జరిగిన 2026 బ్రిక్స్ సదస్సు ప్రయాణం మరింత ఫలవంతమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు వైపు సాగేలా జరిగిందని చెప్పవచ్చు. భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 2727288 కోడ్ 081.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి. హలో హలో హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: వెంకటేష్ మార్టిన్ చిత్రం నుంచి, వేగరారా ప్రభు వేగరారా.
0: మరి మీ పేరు కూడా వేగంగా చెప్పాలి.
1: కాకి అప్పారం, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి.
0: వేగరారా ప్రభు వేగరారా, ఏమిటి ఇప్పుడు ఇవాళ ఈ పాట కోరడంలో మీ సదుద్దేశం?
1: ఏం లేదు సార్, దేవుడి పాటకి వస్తారు.
0: బ్రహ్మాండ బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి కదా.
1: అంటే
0: తప్పకుండా అప్పారావు గారు మీరు కోరిన పాట
1: అలాగే సార్
0: వేస్తున్నాం, వినండి.
1: అలాగే సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం, చెప్పండి.
1: నేను మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. అభిలాష సినిమాలో ఏదో పాట ఇవ్వండి.
0: సరే,
1: ఓకే అండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి. చెప్పండి. అవునండి. వాన, మీ పేరు?
1: నవీన్ సార్, పలాస నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎక్కడి నుంచి?
1: పలాస.

0: హలో,
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాను. పాటలపల్లకి ఫోన్ చేయలే, సినిమా పాటలు చెప్పండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు మెర్సారావుని, అల్మంచిలేరే పెదపి నుంచి మాట్లాడుతున్నాను, జిల్లా అనకాపల్లి.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి
1: మేడం? పెసవాడి ప్రాంత సినిమాలోను కాశ్మీర్ లోయలో కన్యాకుమారి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్కారం అండి. ద్రాక్ష నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సత్యం అండి.
0: ఓకే,
1: ఉమ్మడి కుటుంబం నుంచి చెప్పాలని ఉంది కదా.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదములు అండి. ధన్యవాదాలు.
2: చెప్పు

0: హలో హలో
1: హలో
0: హలో హలో, పాటల పల్లకి ఫోన్ ఇల్లే సినిమా పాటలు చెప్పండి. మీ పేరు?
1: ఒక సాంగ్ కావాలండి. మరో చరిత్ర. నా పేరు అనంతపూర్ నుంచి మహేష్.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే, బాయ్.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటలపల్లికి ఫోన్ ఇలా సినిమా
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, వనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతానండి.
0: ఓకేనండి.
1: మాకు శ్రీ వెంకట గారి మహోత్సవ సినిమా నుంచి ఇషిరా గారు, లీలా గారు పాడారమ్మా కళ్యాణ వైభవం ఈనాడే పాట వినిపించండి అమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోనీల సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మాధురిమ పాత సినిమా పాటలు వింటారు.

కన్నమయ్య సుచిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం చెల్లపిల్ల సాహిత్యం, సత్యం సాహిత్యం, దాసరథి.

వేటగాడి చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం కె చక్రవర్తి, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

మీరు విన్న ఈ పాట జీవిత చక్రం చిత్రం నుండి శారదా ఘంటసాల పాడిన పాట విన్నారు. సంగీతం శంకర్ జయకిషన్, సాహిత్యం ఆరుద్ర.

ఇళయరాజా సంగీతంలో, ఆరుద్ర సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వయసు పిలిచింది చిత్రం నుండి. శ్రోతలు మాధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

వేటూరు సుందరరామూర్తి. సాహిత్యంలో చక్రవర్తి, సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. అల్లరి బుల్లోడు చిత్రం నుండి.

ఆత్మీయులు చిత్రం నుంచి పి సుశీల పాడినపాటి విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాసరథి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

లేత మనసులు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం గంగోత్రి విశ్వనాథ్.

మీరు విన్న ఈ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆరుద్ర.

ఘంటసాల పిసూసిలో పాడిన పాట విన్నారు. రాముడు భీముడు చిత్రం నుండి. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి. శ్రోతలు మాధురిమ్మ పాత సినిమా పాటలు వింటున్నారు.

దాగుడుమూతుల చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటి విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ. శ్రోతలు మాధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు. ఇదే ప్రసారంలో 12:40 కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స, ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఇంకా ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే సురేష గారి కథానిక, ఇంకా కార్మిక గీతాలు కూడా ఉంటాయి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

విచిత్ర బంధం చిత్రం నుండి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం దాసరథి. శ్రోతలు మాధురిమ్మ పాత సినిమా పాటలు వింటున్నారు.

మీరు వినే పాట చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం పెండియాల నాగేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ. మీరింతవరకు మధురిమ పాత సినిమా పాటలు విన్నారు.

ఇదే ప్రసారంలో 12:40 కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స. ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఇంకా ఈనాటి ఈ బంధం ఏనాటితో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక కొన్ని కార్మిక గీతాలు కూడా ఉంటాయి.

కుమారి 21F చిత్రం నుంచి యాసిన్ నైజర్ పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శివమణి అనంత్ శ్రీరామ్. మీరు ఇంతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో, ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను, సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ధి ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు.

0: మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ధే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 13,700

0: 242 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం ఈనాటి ఈబంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక ఇంకా కార్మిక గీతాలు ఉంటాయి. ముందుగా వినండి దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు. ఈయన గత 20 సంవత్సరాలుగా హోమియో వైద్యునిగా విశాఖపట్నంలో విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ హోమియో వైద్య విధానానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: హోమియో వైద్య విధానంలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుంది సార్?
2: వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్వల్పకాలిక వ్యాధులు అంటే తక్కువ సమయం ఉండేది, తక్కువ సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కనీసం 3 నెలల నుంచి సంవత్సరం పాటు లేదా ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉండిపోయి మనల్ని పీడించేటువంటి జబ్బుల్ని మనం దీర్ఘకాలిక వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. మనం శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు సార్ మనకి, కానేది కవితకు అనర్హం అని. అంటే హోమియోపతి వైద్య విధానంలోనే ఆ గొప్పతనం ఉంది. ఈ వైద్యం చేయలేము, ఈ జబ్బుకు వైద్యం లేదు అనడానికి లేదు. హోమియోపతిలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి క్లిష్టమైన జబ్బునైనా నయం చేయడం కాకపోయినా దాని యొక్క ట్రీట్మెంట్, చికిత్స చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది. లైక్ మనం అనుకుంటాం డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, పిల్లల్లో వచ్చేటువంటి ఎదుగుదల సమస్యలు ఉన్నాయి, సంతాన సాఫల్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, కిడ్నీలో రాళ్ళు అవ్వచ్చు, అలాగే ట్యూమర్స్, క్యాన్సర్స్, దీర్ఘకాలిక వ్యాధులు అనగానే అది ఒక పెద్ద ఓషన్ అనమాట. సో ఇటువంటి సమస్యలను మనం హోమియోపతి ద్వారా వైద్యం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. దాని గురించి మనం ఏ కేసుకు ఆ కేసు విడిగా మనం ఆలోచించి చెప్పాలి, కానీ బ్రాడ్ స్పాటెడ్గా అంటే ఒక విధంగా మనం 100% ఇది అవుతుంది అని చెప్పడానికి వైద్యం వీలు కాదండి. కానీ అవకాశం అయితే మనం దీర్ఘకాలిక వ్యాధుల్లో హోమియోపతికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇది మనం చెప్పవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, ఈ హోమియో వైద్య విధానంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు మీరు చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
2: అంటే హోమియోపతి వైద్య విధానమే ఒక ప్రత్యేక వైద్య విధానం అండి అది. దీనిలో మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక మనిషికి ఒక జబ్బు వచ్చింది, ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారిక పరిస్థితులు కూడా దానికి తోడవుతాయి. అంటే ఆఫీస్లో స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఇమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటూ దానికి తోడుగా వారు చేసేటువంటి ఆహార నియమాలు, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఒబేసిటీ అంటే స్థూలకాయం వచ్చేయడము, లేదంటే సరైన టైంకి నిద్రపోకపోవడము, సరైన టైంకి మనము ఆహారాన్ని తీసుకోకపోవడము, ఇట్లాంటి అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి వారి యొక్క మనస్తత్వం

0: అర్థం చేసుకుని, అలాగే వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉంది, వాళ్ళ జబ్బులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, బాధపడుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా మనం అర్థం చేసుకుని వారికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని కనుక మనం కరెక్ట్గా అందించగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే దీర్ఘకాలిక వ్యాధి ఉందో దాన్ని మనం నివారించే అవకాశం ఉంటుందండి.
1: హోమియోపతి వైద్య విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సంపూర్ణంగా నివారణ అవుతాయి అని అనుకోవచ్చంటారా డాక్టర్ గారు?
0: సంపూర్ణంగా అవుతుంది అని మనం ఎక్కడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా మనం బలానా జబ్బును మనం నయం చేస్తాము అనేది చెప్పకూడదు. కానీ మా అనుభవంలో మేము చూసింది ఏంటంటే చాలా మటుకు కేసుల్లో అవకాశం అయితే హోమియోపతిలో ఉంది. ఇతర వైద్య విధానాల్లో అవకాశం లేని కేసులను కూడా హోమియోపతి ద్వారా మనం చికిత్స చేసి వాళ్ళని ఎంతో కొంత మెరుగైన స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం మనం చెప్పవచ్చు.
1: సాధారణంగా ఈ హోమియో వైద్యంలో రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటుంటాం.
0: అవును,
1: అలాంటిది. మరి ఇది దీర్ఘకాలిక వ్యాధులు అంటే కూడా మందులు ఎక్కువ కాలం వాడవలసిన ఉంటుంది.
0: అవునండి.
1: అసలు ఎంతకాలం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది? అంటే వాళ్ళు ఆ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు జీవితకాలం మెడిసిన్ వాడే అవసరం ఉందంటారా?
0: అంటే ఇది మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతిదీ కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది కొన్ని కేసుల్లో మనం జీవితకాలం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది, కొన్ని కేసుల్లో అవసరం ఉండదు. అంటే కేసును బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది హోమియోపతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, నేను శ్రోతలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏ హోమియోపతి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ రోజున్న పరిస్థితి ఏంటి, మీరు వైద్యం తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మీకు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి ఏంటి, అలా ప్రతి నెల మీకు మెరుగవుతూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం ఇంకొక ముఖ్యమైన విషయం నేను అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే ఫ్రీక్వెన్సీ, అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఎంత తరచుగా వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ అంటాం తీవ్రతతో వస్తుంది, ఆ తీవ్రత తగ్గాలి, ఆ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అంటే వచ్చేటటువంటి ఆ ఎపిసోడ్స్ యొక్క ఇది తగ్గుతూ ఉండాలి. ఈ విధంగా వెళ్తోంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో మనకు రిజల్ట్ వస్తున్నట్టు మనం గమనించవచ్చు. అంటే మనం మెయిన్ ముఖ్యంగా దాన్ని ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దీర్ఘకాలిక వ్యాధిలోనే చాలా లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక జబ్బు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3-4 జబ్బులు 5 జబ్బులు కూడా కలిసి ఉంటాయి. అలాంటప్పుడు క్లిష్టమైపోతుంది కేసును ట్రీట్ చేయడంలో. అటువంటి కేసుల్లో కూడా మనం రిజల్ట్ తీసుకురావచ్చు, కానీ దానికి డాక్టర్కి కూడా ఓర్పు సహనం ఉండి, డాక్టర్కి చాలా క్షుణ్ణంగా పరిశీలించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి కూడా ఆ ఓర్పునే నా జబ్బును తగ్గించుకోవాలి అనేటువంటి ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. తగ్గుతాయి, అది పట్టుకొని మనం కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన రిజల్ట్స్ తీసుకురావచ్చు. అలాగే మనం ముఖ్యంగా గమనించాల్సింది మనం పూర్వం మందులు వాడినప్పటికీ ఈ రోజుకి మన పరిస్థితి ఎలాగుంది, మెరుగుపడుతుందా లేదా, అదొక్కటే మనకు డైరెక్షన్. డెఫినెట్గా అలా వస్తాయి అవకాశాలు, చాలా మటుకు కేసుల్లో ఉంటాయి, అలానే తగ్గని కేసులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి నిలబడతారా లేదా, వారికి ఆ శక్తి ఉందా లేదా, కొన్ని వయసు వేరైనా కొన్ని వస్తుంటాయి, అవి మనకు కష్టమవుతుంటాయి. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చు, కానీ పూర్తిగా నయం అవుతాయా అంటే అటువంటి కేసుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి.
1: హోమియోపతి వైద్యం వాడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ పచ్చళ్ళు తినకూడదని, వెల్లుల్లు తినకూడదని, ఘాటు వాసన ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదని, అది తింటే ఈ మెడిసిన్ పనిచేయదని రకరకాల అపోహలు ఉన్నాయి సార్.
0: అవునండి.
1: కాబట్టి ఈ హోమియో వైద్యంలో మీరు సూచించినటువంటి, డాక్టర్స్ సూచించినటువంటి మందులు వాడుతూ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకోకపోతే మంచిది?
0: అంటే ప్రత్యేకంగా హోమియోపతి వైద్యానికంటూ పథ్యం అయితే ఏమి ఉండదండి. మనం జబ్బును బట్టి పథ్యం చెప్పడం జరుగుతుంది. షుగర్ పేషెంట్లు అయితే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో, అలాగే బీపీ వాళ్ళు అంటే బీపీ పేషెంట్స్ వాళ్ళు, అలాగే జబ్బును బట్టి మన పథ్యం ఉంటుంది. అలా అని హోమియోపతి మందు కూడా చాలా సున్నితమైనటువంటి మందు కాబట్టి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే వీలైనంత వరకు ఆహారం తీసుకున్న తర్వాత కానీ లేకపోతే ఆహారం తీసుకున్న అరగంట ముందు కానీ మందును వేసుకోవడం మంచిది అని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి మందు చాలా సున్నితంగా ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వలన ఒక్కొక్కసారి మందు యాంటీడోట్ అయిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఐడియాతోటి మనం అలా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మనం వీలైనంత వరకు శుభ్రమైన ఆహారము, కలుషితం లేని ఆహారము, అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఆర్గానిక్ వస్తున్నాయి, సో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా కొంత మనం మన బాడీని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఆ విధంగానే ఈ మధ్యన కీళ్ళ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఉదయం ఒక గ్లాస్ పాలు, రాత్రి ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు

0: కలిగిన వాళ్ళకు గుడ్డు తింటే ఈ కీళ్ళ వ్యాధులు మనం ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటూ సమయానికి మనం నిద్ర, ఆహారము, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామందికి మెయిన్ 90% జబ్బులకు రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం కానీ లేకపోతే ఇతర ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటి యోగా కానీ ఇవి చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటూ వాళ్ళ లైఫ్ని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా మటుకు ఉంది. అలాగే హోమియోపతిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్ డిపార్ట్మెంట్నే పెట్టడం జరిగింది. అలాగే హోమియోపతిలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అని చెప్పి ఒక విభాగం ఉంది. దానిలో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనేటువంటి రీసెర్చ్ కూడా రోజు జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది అటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావాలి. అంటే మనం వైద్యం చేసామంటే దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. సో అటువంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కూడా హోమియోపతిలో ఉంది, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్రజలకు కూడా హోమియోపతి వైద్య విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ప్రయత్నించి చూడవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుందండి. అలాగే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తుంది. అంటే ఇతర వైద్య విధానాలతో పాటు హోమియోపతిని కూడా వాటితో పాటు పెట్టి వచ్చిన వాళ్ళకి మిగతా వైద్య విధానాలు వాడుకుంటూ కూడా హోమియోపతి కూడా ట్రై చేయండి అనేటువంటి సంకేతాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ప్రజలు కూడా వేరే ఏ వైద్య విధానం వాడుకుంటున్నా హోమియోపతి కూడా ట్రై చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. దాంతోపాటు వాడుకుంటే డెఫినెట్గా మనం వ్యాధిని నిర్మూలించడానికి లేదా నయం చేయడానికి మా తరఫున మేము కృషి చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేనివారు
0: అవునండి
1: రేపు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకి గురి కాకుండా ఉండాలి అంటే వారు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఖచ్చితంగా హోమియోపతిలో దానికి మంచి అవకాశం ఉంది. దానికే మనం చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. మనం ఒక మనిషిని యొక్క శారీరక మానసిక తత్వాన్ని స్టడీ చేసి మనం గనక మందులు ఇవ్వగలిగితే రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మనం నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం అట్లా కూడా. అంటే అదే ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న జలుబు వస్తుంది లేదంటే చిన్న చిన్నగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అప్పుడే మనం కనుక హోమియోపతి వాడుకొని ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్యగా తీసుకెళ్లకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఒకసారి హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి, వాళ్ళ సలహా తీసుకోండి. వారు చెప్పిన విధానాన్ని మనం ఫాలో అయితే, అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే అది మొక్క పెద్ద చెట్టు అయిపోకుండా ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధులుగా ఎల్లక ముందుగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే స్వల్పకాలిక వ్యాధులుగా ఉన్నప్పుడే మనం కనుక హోమియోపతిలో వాడుకోగలిగితే డెఫినెట్లీ మనం అంతవరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోమియోపతిలో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా మనం ట్రీట్ చేయొచ్చు. అది నా సజెషన్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి. ఒకసారి ఒకళ్ళు చెప్పింది అర్థం కాకపోతే ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసుకుందాం, దెన్ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అది మనకి ఒక వే చూపిస్తుందని నా ఉద్దేశం అండి.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రోతలకి మీ సూచనలు తెలియజేయండి.
0: ఒకటి వ్యాయామం అండి, డైట్, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్, మూడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డైట్ విషయంలో అంటే మితమైన ఆహారము, చక్కటి ఆహార నియమాలు పాటించడం, అంటే సమయానికి భోజనం చేయడము. అలాగే వెయిట్ పెరిగిపోతున్నారు అందరూ, ఈ మధ్యన వెయిట్ పెరిగిపోకుండా అంటే మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, అవసరమైనప్పుడే తీసుకోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచినీళ్ళు కానీ లిక్విడ్స్, హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి. అవి తీసుకుంటూ వీలైనంత వరకు రోజు కొంతసేపు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ అవసరం వచ్చినప్పుడల్లా మనం ఈ హోమియోపతి వైద్యాన్ని కనుక మనం అప్రోచ్ అయితే డెఫినెట్లీ మనం చిన్న చిన్న సమస్యల నుంచి మనం క్లియర్ చేసేసుకోగలిగితే పెద్ద సమస్య అనేది ఎప్పుడు రాదు. అలా మేము ఎప్పుడు చూడడం జరగలేదు. అందుకని మేము చిన్నపిల్లల నుంచి కూడా మేము అందరికీ కూడా హోమియోపతి వాడుకోండి, చిన్నపిల్లల నుంచి కానీ హోమియోపతి వాడుకోండి, పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది మేము ఎక్కువగా తరచూ ప్రచారం చేస్తూ ఉంటామండి.
1: నమస్కారం అండి డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు హోమియో వైద్య విధానానికి సంబంధించిన అత్యంత అమూల్యమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధులు, హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్ టీకే శిరీష గారి కథానిక.
1: ఉదయకిరణాలతో పాటు న్యూస్ పేపర్ కూడా వచ్చిపడింది. తప్పమన్న శబ్దానికి కళ్ళు తెరిచింది స్వర్ణ. అప్పుడే తెల్లారిపోతోందా? కిటికీ దగ్గరికి నడిచింది. మెల్లగా అరుణవర్ణాలను సంతరించుకుని తూర్పు కొండల మాటు నుండి బయటికి వస్తున్న సూర్యబింబం ప్రత్యక్షమైంది. అప్పుడే పిల్లలు లేచి స్కూలుకి వెళ్లే హడావిడి. కోడళ్ళిద్దరూ వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంతలో పెద్ద కోడలు కాఫీ ఇచ్చి వెళ్ళింది. వరండాలో ఫ్యాన్ వేసుకుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతోంది స్వర్ణ. ఎందుకో ఆ పేపర్ కూడా చూడాలని లేదు, మడత పెట్టి పక్కన పడేసింది. ఎందుకో ఈరోజు మనసంతా బాధగా ఉంది. నిజానికి తన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఇద్దరు కొడుకులు కోడళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. తను కోడళ్ళకి పనిలో అంతో ఇంతో సాయం చేసి ఏవో కథలు రాసుకుంటుంది. హాయిగా కాలం గడిచిపోతుంది. ఒకరోజు తను భర్త కలిసి కామాక్షమ్మ గుడికి వెళ్లారు. అక్కడ ఆచారిగారి భార్య చారెడు వెడల్పు తెల్లజరి చీర కట్టుకుని వచ్చింది. భర్తకి భోజనం వడ్డిస్తూ ఆ చీర ఎంత బాగుందో అనుకుంది. ఎంతుంటుంది అన్నాడు భర్త. 1000 రూపాయలుంటుంది అంది. ఆ మర్నాడే భర్త అలాంటి చీర తీసుకొచ్చాడు. అది 20 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఆయన లేకపోయినా పిల్లలు తనని అంత ప్రేమగానూ చూసుకుంటున్నారు. కానీ ఈరోజు సరోజిని గారు బాగా గుర్తొస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు చదువుకునేటప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇంట్లో 2nd ఫ్లోర్లో అద్దెకు ఉండేవాళ్ళం. కింద సెల్లార్లో ఒక చిన్న గదిలో సరోజిని గారు ఒకరు ఉండేవారు. ఆమెకి 40 ఏళ్ళుంటాయి. ఒడ్డు పొడుగు, తెల్లటి తెలుపు, చక్కని ఉంగరాల జుట్టు, చారెడేసి కళ్ళు, చిన్ని నోరు, ఎంతో చక్కగా ఉండేది. చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్వర్ణ రావోయ్ సంతోషిమాత గుడికి వెళదాం అని పిలిచింది. పనంతా చేసుకొని నేను సరోజిని గారు గుడికి వెళ్ళాం. అక్కడ అందరూ సరోజిని గారిని బాగా పలకరిస్తున్నారు. ఆమెని పాట పాడమన్నారు. పాడింది. పాట అంత వినసొంపుగా లేకపోయినా ఆమె సిగ్గుపడకుండా పాడింది. తర్వాత అందరూ తమకి తోచినంత డబ్బు ఇస్తున్నారు. ఆమె కూడా తీసుకుంటోంది. ఇదేమిటి ఈమె ఇలా తీసుకుంటోంది అసహ్యంగా అనుకున్నాను. సరే ఇంక వెళదామా సరోజిని గారు అనేసరికి, ఒక్క 1/2 గంట ఉందాం స్వర్ణ, ఇక్కడ ప్రసాదం పూరి పాయసం పెడతారు, తిని వెళ్ళొచ్చు అంది. అలాగే అక్కడ తిని ఇంటికొచ్చాం. నేను ఉండబట్టలేక ఆమెని, సరోజిని గారు మీరు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోవడం నాకు అసలు నచ్చలేదు అన్నాను. ఆమె, అవును నాకు తెలుసు నీకు నచ్చదని, కానీ నా జీవితమే నీకు తెలియదు అంటూ ఆమె తన కథని అంతా చెప్పేసరికి నిలువున కృంగిపోయాను. ఆమె వాళ్ళ ఆయనకి ఎందుకు నచ్చలేదో. మనిషి చాలా అందమైంది, మనసు మంచిది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, డిగ్రీ చదివింది, అందరితో సరదాగా ఉండేది, అతి మంచితనం కూడా పనికిరాదేమో. మామూలు కాటన్ చీర కట్టుకొని బొట్టు కాటుగా పెట్టుకొని జడ వేసుకుంటే చాలా ఎంతో అందంగా ఉండేది. నగలు ఒంటి నిండా దిగేసుకొని వెళ్ళిన అమ్మలక్కలందరూ ఆమె ముందు దిగదుడిపే. ఆవిడ జీవితం మాత్రం అంత అందమైంది కాదు. భర్తకి అంతకుముందే పెళ్ళి అవ్వడం వలన ఈవిడ పిచ్చిదనే నెపం పెట్టి డబ్బుతో లాయర్ని కొని డైవర్స్ వచ్చేలా చేసుకున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగం మాత్రం చాలా ఉన్నతమైంది. ఆమె తరచూ కోర్టుకు వెళుతూ ఉండేది. అతను ఆమెకి భరణం కూడా ఇచ్చేవాడు కాదు, దానికోసం తిరుగుతూ ఉండేది. కోర్టుకు వెళుతూ స్వర్ణ స్వర్ణ అని పిలిచేది. ఎందుకో అనుకుంటూ నేను బయటకు వచ్చేసరికి, నేను ఈరోజు కోర్టుకు వెళుతున్నానోయ్, మా ఆయన్ని చూసి వస్తాను అనేది. ఈవిడ నిజంగానే పిచ్చిదా? అంత బాధ పెట్టిన భర్తని చూడాలని అనుకుంటోందంటే ఏమనుకోవాలి? నాకు పిల్లలు స్కూలు, మా వారికి ఆఫీస్ టైం, వాళ్ళకి క్యారేజీలు సర్దీ, వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకా చాలా పని చేసుకునేదాన్ని. అస్తమాటూ ఈవిడ నన్ను పిలుస్తూనే ఉంటుంది,

నాకేం పనుండదా అని విసుక్కునేదాన్ని. అప్పుడు పని మనిషిని పెట్టుకుందికి డబ్బు సరిపోయేది కాదు, పనంతా చేసుకునేదాన్ని. కానీ పాపం ఆమెకెవ్వరూ లేరు. ఏ దిక్కు లేని ఆడదాన్ని అందరూ ఎంతో హీనంగా చూస్తారో తెలిసిందే కదా. రాత్రి తిరిగి తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చి కింద నుంచి స్వర్ణ అంటూ పిలుస్తూ ఉండేది. నాకు కొంచెం టీ ఉంటే ఇస్తావా, లేకపోతే కొంచెం పాలైనా ఇవ్వబోయ్, నాకు చాలా ఆకలిగా ఉంది అనేది. ప్రతిరోజు ఇలాగే పనంతా చేసుకుని పడుకున్న నాకు చాలా చిరాకు కోపం వచ్చేవి. ఒక్కొక్కసారి 1-2 సార్లు పిలిచినా పలికేదాన్ని కాదు. కానీ తర్వాత నాకే చాలా బాధ అనిపించేది. ఉదయం నుంచి ఏమైనా తిందో లేదో, టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టి ఆమెను పిలిస్తే నేను మెట్లెక్కి రాలేను, నువ్వేరా అనేది. నాకు ఇంకా చిరాకనిపించేది. ఇంకా తప్పదని కిందకు వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చి పడుకునేదాన్ని. కానీ ఆమె మాత్రం ఆ ఇరుకు గదిలో గాలి రాక, కనీసం ఫ్యాను కూడా లేక, అందరూ నడిచే దారిలో మడత మంచం వేసుకుని పడుకునేది. ఆమె భర్త అంత మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమెకి ఈ కర్మేమిటి? ఎంత విసుక్కున్నా ఏదో ఒకటి తినడానికి ఇచ్చేదాన్ని. ఎందుకో ఒకరోజు ఉదయం సరోజిని గారు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు. ఇంట్లో పని చేసుకుంటున్న నాకు వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగాను. మా వారు నాకు పెళ్ళైన కొత్తలో బెనారస్ పట్టుచీర కొన్నారు. ఆయన గుర్తుగా అది నేను భద్రంగా దాచుకున్నాను. చాలా రోజులై పెట్లో ఉండిపోయిందని ఒకసారి ఎండలో వేశాను. స్నానం చేసి వచ్చి చూసేసరికి అది లేదు, ఎవరో తీసుకుపోయారు. మా ఆయన కొన్న చీర కూడా నా దగ్గర ఉండలేదు చూసావా. ఎవరు మనతో ఎన్నాళ్ళుంటారో, ఏదీ శాశ్వతం కాదు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఆవిడ అంత బాధలో ఉంటే ఆ చీరనే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను. ఆమెని బాధపడద్దని చెప్పి ఆ సాయంత్రం నా దగ్గర ఉన్న పాత పట్టు చీరలు 2 ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది. ఆమెకి స్కూల్లో జీతం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఇంటి ఓనరు ప్రతిరోజు అద్దె ఇవ్వమని గొడవ చేసేవాడు. ఆమె పేదరికం చూసి అందరూ వెటకారంగా మాట్లాడేవారు. ఎన్ని బాధలు పడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించేది. ఒకరోజు నేను లక్ష్మీదేవి పూజ చేసుకుని మా ఇంటి వెనకాల ఉన్న ప్రసూనాంబ గారిని, సరోజిని గారిని, సుభద్ర గారిని తాంబూలానికి రమ్మని పిలిచాను. ప్రసూనాంబ గారికి తాంబూలం ఇచ్చి సరోజిని గారికి ఇచ్చిన తర్వాత సుభద్ర గారికి ఇచ్చాను. వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ఎందుకంటే పిల్లా పాపాలేని సరోజిని గారికిచ్చి తర్వాత వాళ్ళకిచ్చానని చాలా సిగ్గనిపించింది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, ఇందుకేనేమో. తర్వాత కొన్నాళ్లకి మేము ఇల్లు మారిపోయాం. ఆమె చాలా బెంగపెట్టుకుంది. నేను వెళుతూ ఉంటే ఏడ్చింది. ఆమె నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో చాలీ చాలని జీతాలు, పిల్లల చదువులు, బాధ్యతలు, పని మనిషి లేకపోవడం, పనంతా తను ఒక్కర్తి చేసుకోవడం వలన ఆమెని విసుక్కుంటూ ఉండేది స్వర్ణ. కానీ ఇప్పుడు ఆమె ఉంటే బాగుండేది. ఆమెని తోడపుట్టిన అక్కలా చూసుకునేది. తనకి పిల్లల ప్రేమ అభిమానాలకి లోట్లేదు, డబ్బుకి కూడా లోట్లేదు. ఈ టైంలో ఆమె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేది. టేప్ రికార్డు పెట్టుకుని పాటలు నేర్చుకుని రోడ్డు మీద ఓ పక్క నించుని పాడుతూ ఉండేది. ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఏవో సరుకులు కొనుక్కునేది. 1వ క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పి స్కూల్లో 1000 రూపాయలు ఇచ్చేవారు. ఇవి తీసుకొచ్చి అద్దె కట్టేది. ఇంతలో అత్తయ్య టిఫిన్ తినండి అని పిలుస్తోంది చిన్న కోడలు. తను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక టీపాయ్ మీద పడేసిన పేపర్ తీసింది. అందులో ఏదో ఫోటో కనబడింది. దాని కింద ఏదో ఒక 2 లైన్లు రాసి ఉంది. కళ్ళజోడు సరిగ్గా సవరించుకుని అవి చదివాను. ఎవరో ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందట. చుట్టుపక్కల చేరిన జనం నీళ్లు జల్లితే లేచి కూర్చొని ఏడుస్తోందట, తనకి ఎవరూ లేరని చెప్తూ. ఆ ఫోటోని మరోసారి చూశాను. అంతే, చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎవరి గురించి వెతుకుతున్నాను, ఎవరి గురించి బాధపడుతున్నాను? ఆమె ఈ ఫోటోలో ఉన్న సరోజిని. వెంటనే కోడళ్ళకి చెప్పేసరికి, ఇంకా ఆలస్యం ఎందుకు అత్తయ్య గారు, ఆమెను మనం ఇంటికి తీసుకొద్దాం, పదండి అని క్యాబ్ బుక్ చేశారు.

ముగ్గురం అక్కడికి వెళ్ళి సరోజనిని ఇంటికి తీసుకురాగానే మా పెద్ద కోడలు ఆమెకి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. ఆ తర్వాత నేను బీర్వాలో ఉన్న ఒక 4 కాటన్ చీరలు ఇచ్చాను. స్నానం చేసి మంచి చీర కట్టుకుని కూర్చుంది. మనిషి చాలా

0: విని సరోజిని బుక్కిరి బిక్కిరి అయింది సంతోషంతో. సరోజిని కోడళ్ళకు కూడా పనిలో సాయం చేసేది. పిల్లలకి తినడానికి జంతికలు, చెగోడీలు, సున్నుండలు ఇలా అన్నీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం. అసలు అరమరికలు ఉండేవి కాదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరోజిని మా ఇంట్లో మనిషే అనుకునేవారు. ఆణిముత్యాన్ని వదులుకున్నాడు వాళ్ళాయన. మా ఇంట్లో చీరలు కొంటే నలుగురికి కొనేవాళ్ళం. కోడళ్ళు బజారుకు వెళితే ఇంట్లో పని మేమిద్దరం చేసుకునేవాళ్ళం. పెరట్లో పువ్వులు కోసి మాల కట్టి కోడళ్ళకి పెట్టేది సరోజిని. ఈ ఇంట్లోకి రావడం వలన ఆమె బాధలన్నీ మర్చిపోయింది. అప్పటి నుంచి నా కోడళ్ళకి తల్లిలా, నాకు అక్కలా ఎంతో ఆప్యాయంగా ఉండేది. మా ఇంట్లో ఒక స్థానం సంపాదించుకుంది. మనవలు కూడా అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగేవారు. ఈ విషయంలో మా కోడళ్ళు కూడా బంగారాలే. ఎందుకంటే ముక్కు మొహం తెలియని ఆమెని నాతో సమానంగా చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో కదా.
1: మరి ఇంతవరకు ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

హరిచరణ్ సింధూరి విశాల్ పాడిన పాట విన్నారు. కృష్ణగారి వీర ప్రేమ గాథ చిత్రం నుంచి. సంగీతం విశాల్ చంద్రశేఖర్, సాహిత్యం కృష్ణకాంత్. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం RDSS కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటివరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర, పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12 వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా అక్కడ నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి, అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసే విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన RSR నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, DSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, NMD ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపును తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీశక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్, శాసనసభల్లో

0: మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సహా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్, ఆర్మర్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్, డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్, ధన్ ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ
1: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగింది.
0: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ప్రకటన విన్నారు. ఇదే ప్రసారంలో 1:33 హలో బాగున్నారా మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఎల్ల సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:50 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం ఉంటుంది. ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇంకా ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి వింటారు. ఇంకా ప్రేరణ మరియు వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకుంటారు.

రాత్రి 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయ అవకాశాల గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం, జానపద గీతం ఉంటుంది. ఇంకా వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ, కొన్ని మెలకువల గురించి కూడా తెలుసుకుంటారు. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహరణ. ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ల సినిమా పాటలు ఉంటారు. ఇందుకుగాను మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727288 అలాగే 2727244. విశాఖేతరులు అయితే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాట విందాం.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకేనండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు జ్యోతి అండి, పితాపురం నుంచి కాల్ చేస్తున్నాము.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు బావగారు బాగున్నారా మూవీ నుంచి సారీ సారీ సాంగ్ కావాలి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో హలో హలో
1: ఈనాటి ఈ బంధం, ఏనాటి

0: హలో
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాను, మీరు?
0: మేము కూడా బాగున్నాం అండి. మీరు మీ
1: అదే
0: పేరు
1: ఉండాలి,
0: చెప్పండి.
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటే మేడం,
0: అంతే కరెక్ట్.
1: ఏరి కుమారి ఫ్రమ్ గాజువాక.
0: ఓకే,
1: బంగారు కానుక మూవీలో నో చిన్న నొమ్ముకు ఫలము, మనందరి గురించి వేసేయండి మేడం జీ.
0: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీరామ్.
0: జై శ్రీరామ్. హలో, బాగున్నారా? ఫోన్ ఇల్లే సినిమా పాటలు వింటున్నారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులు అయితే 0891 జత చేయాల్సి ఉంటుంది.

0: హలో
1: హలో అండి.
0: హలో, బాగున్నారండి?
1: నా పేరు రాధికండి, కాక నుంచి మాట్లాడుతున్నారండి.
0: ఓకే.
1: శ్రీసాయి మహిళది ఎంతెంత దయనిది ఓసారి పాట కావాలండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.

రోజుల వరకు ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు వాతావరణ సూచన, ముందుగా రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచన. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి ప్రాంతం మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో బలమైన గాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తుఫాను వాతావరణం కొనసాగే సూచన ఉంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలలో, ఇంకా అండమాన్ మహాసముద్రంలో కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీస్తూ తుఫాను వాతావరణం కొనసాగే సూచన ఉంది. ఈ నెల 19-20 తేదీల్లో వాతావరణ సూచన, నైరుతి బంగాళాఖాతం కొన్ని ప్రాంతాల్లోని, అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ మహాసముద్రంలోని బలమైన గాలులు గంటకు 45 కిలోమీటర్ల నుండి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తూ గరిష్టంగా ఈ గాలుల వేగం 65 కిలోమీటర్ల వరకు పెరిగి ఈదులు గాలులు కొనసాగే సూచన అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒకే గీత రచయిత భువన చంద్ర రచనలో సినిమా పాటలు వింటారు.

రెండో ప్రసారంలో సాయంత్రం 6:30 ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇంకా ఇందులో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి వింటారు. ఇంకా ప్రేరణ వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకుంటారు. రాత్రి 7:17 పల్లె సీమలు వ్యసాదారుల కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయ అవకాశాల గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం, ఇంకా జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయంలో సంరక్షణ కొన్ని మెలకులు ఈ అంశం గురించి వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:23. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 3:23 అనగా 927 kHz పై రెండో ప్రసారం ప్రారంభం. అంతవరకు 102 MHz పై FM ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:35. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలోనికి స్వాగతం.

జీవితంలో మనం ఎన్నోసార్లు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. నేను ఈ పని చేయగలనా? నేను అనుకున్నది సాధించగలనా? నాకంటే బాగా చదివే వాళ్ళు, నాకంటే ప్రతిభ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నేను ఎలా ముందుకు వెళ్ళగలను? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో మనకు తోడుగా నిలిచేది ఆత్మవిశ్వాసం. అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? నేను చేయగలను అనే నమ్మకమే ఆత్మవిశ్వాసం. అయితే ఆత్మవిశ్వాసం అంటే మనకు అన్నీ తెలుసని అనుకోవటం కాదు, మనకు తెలియని విషయం ఉన్నప్పుడు నేర్చుకుంటాను అని అనుకోవడం, ఏదైనా కష్టం ఎదురైనప్పుడు ప్రయత్నిస్తాను అని ముందుకు వెళ్ళడం, ఒకసారి ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను అని నిలబడటం, అదే నిజమైన ఆత్మవిశ్వాసం. యువత జీవితంలో

ఈ ఆత్మవిశ్వాసం ఎందుకు అంత ముఖ్యమైనది? ఎందుకంటే యువత జీవితంలో ఎన్నో కొత్త దశలు మొదలవుతాయి. చదువు, ఉన్నత విద్య, కెరియర్, ఉద్యోగం, కొత్త పరిచయాలు, ఇలా ప్రతి దశలోనూ కొత్త నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అనే మాటలు కూడా మనకు వినిపించవచ్చు. ఆ సమయంలో ఇతరుల మాటల కంటే మన మీద మనకున్న నమ్మకం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆత్మవిశ్వాసం అంటే అతి విశ్వాసం కాదు. నాకు అన్నీ వచ్చు, నేను ఎవరిని పట్టించుకోవలసిన అవసరం లేదు అనుకోవడం అతి విశ్వాసం. కానీ నాకు ఇంకా నేర్చుకోవలసి ఉంది, అయినా నేను కష్టపడితే సాధించగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మరి ఆత్మవిశ్వాసం ఒక్కరోజులో వస్తుందా? రాదు. అది చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా పెరుగుతుంది. ఇప్పుడు టాగూర్ సినిమా నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

నాకు ఇది రాదు, నేను చేయలేను, నాకింత ప్రతిభ లేదు అని మనకు మనమే చెప్పుకుంటూ ఉంటే ప్రయత్నించకముందే మనం వెనక్కి తగ్గిపోతాం. అందుకే యువత ముందుగా మార్చుకోవలసింది తమ గురించి తాము మాట్లాడుకునే విధానం. ఒక విద్యార్థికి వేదిక పైకి వెళ్ళి మాట్లాడాల్సిన అవకాశం వచ్చింది అనుకుందాం. విషయం బాగా తెలుసు, దానికోసం సిద్ధం కూడా అయ్యాడు. కానీ వేదిక మీదకి వెళ్లే ముందు అందరూ నన్నే చూస్తారు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నవ్వుతారు, నాకు భయం వేస్తుంది అని అనుకుంటే తెలిసిన విషయాన్ని కూడా సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అదే నేను సిద్ధమయ్యాను, నాకు తెలిసిన విషయాన్ని నా బెస్ట్గా చెప్తాను, చిన్న తప్పు జరిగినా పర్లేదు, దాని నుండి నేర్చుకుంటాను అని అనుకుంటూ అతనిలో ఒక ధైర్యం వస్తుంది. అదే ఆత్మవిశ్వాసం. మన ఆలోచనలు మన ప్రవర్తనను, మన ప్రవర్తన మన ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇతరులతో పోల్చుకోవటం కంటే నిన్నటి మనతో ఈరోజు మనల్ని మనం పోల్చుకోవడం మంచిది. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండగలిగామా? నిన్న రాని విషయం ఈరోజు నేర్చుకున్నామా? నిన్న భయపడ్డ పనిని ఈరోజు ప్రయత్నించామా? ఇవే మన నిజమైన పురోగతికి కొలమానాలు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ భయపడడు అనుకోవడం కూడా తప్పే. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి కూడా భయం ఉంటుంది, సందేహాలు ఉంటాయి, తేడా ఒక్కటే. భయం ఉన్నప్పటికీ వారు ప్రయత్నిస్తారు. నాకు భయంగా ఉంది కానీ నేను ఒకసారి ప్రయత్నిస్తాను అనేదే ఆత్మవిశ్వాసం. నాకు భయంగా ఉంది కాబట్టి నేను అస్సలు ప్రయత్నించను అనేది మన అవకాశాన్ని మనమే కోల్పోవడం. ఇప్పుడు బాలు సినిమా నుండి కృష్ణకుమార్ పాడిన పాటను వింటారు.

0: అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: విజయం వచ్చినప్పుడు మనల్ని మనం నమ్మటం చాలా సులభం, కానీ ఓటమి ఎదురైనప్పుడు కూడా నేను మళ్ళీ ప్రయత్నించగలను అని చెప్పుకోవడమే నిజమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి విఫలమయ్యామని మన సామర్థ్యాన్ని పూర్తిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పరీక్షలో తక్కువ మార్కులు రావడం అంటే మన జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేమని కాదు. ఒక ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోవడం అంటే మనలో ప్రతిభ లేదని కాదు. ఒక ప్రయత్నం విఫలమవడం అంటే మన ప్రయాణం అక్కడితో ముగిసిపోయిందని కూడా కాదు. అది కేవలం ఒక అనుభవం మాత్రమే. ఆ అనుభవం నుండి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. మనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునే సమయంలో మొదటి ప్రయత్నంలోనే సులభంగా వచ్చిందా? చాలామందికి రాలేదు. బ్యాలెన్స్ తప్పిపోయింది, మళ్ళీ ప్రయత్నించారు, మళ్ళీ ప్రయత్నించారు, చివరికి నేర్చుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఒక్కసారి కుదరలేదు కాబట్టి ఇక నాకు సైకిల్ రాదు అని అనుకోలేదు. అదే ఆలోచనను జీవితంలోని ఇతర విషయాలకు కూడా వర్తింపచేయాలి. ఒకసారి కుదరలేదంటే మరోసారి ప్రయత్నించాలి, అవసరమైతే పద్ధతి మార్చాలి, మరింత సిద్ధం కావాలి, ఇతరుల సలహా తీసుకోవాలి. కానీ మన మీద మన నమ్మకాన్ని మాత్రం పూర్తిగా కోల్పోకూడదు. యువతలో కొన్నిసార్లు ఒక చిన్న వైఫల్యమే చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవటం వల్ల.

ఈ భావన మరింత పెరుగుతుంది. అందరూ ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం వెనకబడిపోతున్నాను అనే ఆలోచన రావచ్చు. కానీ జీవితం ఏ పోటీ కాదు. ప్రతి ఒక్కరికి విజయానికి చేరుకునే సమయం వేరు. కొందరు త్వరగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు, మరికొందరు కొంత ఆలస్యంగా చేరుకుంటారు. ఆలస్యంగా చేరుకున్నంత మాత్రాన ఆ విజయం విలువ తగ్గదు. ఇక్కడ ముఖ్యమైనది మన ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించడం. విజయం మనకు ఆనందాన్ని ఇస్తుంది, వైఫల్యం మనకు నేర్చుకునే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఒక వైఫల్యం వచ్చినప్పుడు మీ గురించి మీరే తీర్పు చెప్పకండి. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఒక పేజీలో వచ్చిన ఓటమి మొత్తం పుస్తకానికి ముగింపు కూడా కాదు. ఇప్పుడు తీన్మార్ సినిమా నుండి శ్రీరామచంద్ర జావిద్ అలీ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు చివరిగా ఆత్మవిశ్వాసాన్ని మనలో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. నిజానికి ఆత్మవిశ్వాసం ఒక్కరోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు మనం చేసే కొన్ని చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా అది క్రమంగా పెరుగుతుంది. ముందుగా మన మీద మనకు నమ్మకం రావాలంటే మన సామర్థ్యాలని మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అది చదువులో కావచ్చు, క్రీడల్లో కావచ్చు, కళల్లో కావచ్చు, మాట్లాడటంలో కావచ్చు, సమస్యలని పరిష్కరించుకోవడంలో కావచ్చు. మన స్ట్రెంగ్స్ ఏమిటో గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఏదైనా పని చేయాలంటే ముందుగా దానికి తగిన ప్రిపరేషన్ ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు మనలో సహజంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉదాహరణకు పరీక్షకు బాగా చదివిన విద్యార్థి పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగానికి వెళ్ళేవారు తమ స్కిల్స్ను మెరుగుపరుచుకుంటే ఇంటర్వ్యూని మరింత నమ్మకంతో ఎదుర్కోగలరు. కాబట్టి కాన్ఫిడెన్స్ కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, దానికి అవసరమైన ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం, మనలో మనం మాట్లాడుకునే మాటలు పాజిటివ్గా ఉండాలి. నేను చేయలేను అని పదే పదే అనుకోవడం కంటే నేను ప్రయత్నిస్తాను, నేను నేర్చుకుంటాను, ఇది కష్టం కావచ్చు కానీ నేను వదిలిపెట్టను అని అనుకోవాలి. మన ఆలోచనల్లో వచ్చే ఈ చిన్న మార్పులు మన ప్రవర్తనలో పెద్ద మార్పులను తీసుకురాగలవు. ఇప్పుడు భద్రాచలం సినిమాలో ఉదిత్ నారాయణ పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నీరాజనం సినిమా నుండి ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఓపి నాయర్, సాహిత్యం సి నారాయణరెడ్డి.

అన్వేషణ సినిమా నుండి ఎస్పి బాలు, ఎస్ జానకి పాడిన పాటను వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి.

నీరాజనం సినిమా నుండి ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. ఇప్పుడు రాక్షసుడు సినిమా నుండి ఎస్పి బాలు ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

ప్రేమికుడు సినిమా నుండి ఎస్పి బాలు, ఉదిత్ నారాయణ, పల్లవి పాడిన పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

0: గుణ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాటను వింటారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, సాహిత్యం వెన్నెల కంటి.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాట.

0: అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు అందించే ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. చిత్తూరు జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమం సాధికారత అధికారి కార్యాలయంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా కుప్పం అలాగే చిత్తూరు వన్ స్టాప్ సెంటర్లలో ఒప్పంద పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు పారాలీగల్ పర్సనల్ లాయర్ ఇది మహిళలకి కేటాయించారు. ఇందులో ఒక ఖాళీ ఉంది. అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ మహిళలకు ఒక పోస్టుని కేటాయించారు. అలాగే కేస్ వర్కర్స్ కుప్పంలో రెండు, చిత్తూరులో ఒకటి, మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా హెల్పర్లో నాలుగు ఖాళీలు, ఇంకా సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ మహిళలకి ఇందులో మూడు ఖాళీలు, మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. కావాల్సిన అర్హతలు పోస్టులను అనుసరించి 10వ తరగతి, లా డిగ్రీ, సైకాలజీ, సైకియాట్రీ అలాగే న్యూరో సైన్సెస్, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్లో డిగ్రీ, డిప్లొమా లేదంటే తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థులు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. జీతం నెలకు పారాలీగల్ పర్సనల్ లేదా సైకోసోషల్ కౌన్సిలర్లకైతే 20,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే కేస్ వర్కర్లకైతే 19,500 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకు 15,000 రూపాయలు, ఇంకా మల్టీపర్పస్ స్టాఫ్లకైతే 13,000 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం మౌఖిక ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17/2026లోగా పంపించాలి. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి DWCWEO 2వ అంతస్తు అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్. మరొక ప్రకటన ఢిల్లీ NCR పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఇందులో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు టెక్నికల్ అసిస్టెంట్లో 2 ఖాళీలు, టెక్నీషియన్లో 2, పేషెంట్ కేర్ మేనేజర్లో 5 ఖాళీలు, ల్యాబ్ అటెండెంట్లో 5, డెంటల్ టెక్నీషియన్ 2, ఫుడ్ బేరర్లో 5, ఓటీ టెక్నాలజిస్టులో 5 ఖాళీలు, జూనియర్ ఫిజియోథెరపిస్ట్లో 5, ఫార్మసిస్ట్ 5 అలాగే రేడియోగ్రాఫర్లో 5 ఖాళీలు, మొత్తం 41 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా బోర్డు నుండి 10th లేదా

0: ఇంటర్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 21,502 రూపాయల నుంచి 40,710 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులకి 295 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 21 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం www.becil.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఇంతవరకు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు అందించిన ఉద్యోగ వార్తలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం గాని ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి ప్రసార విశేషాల్లో కొన్ని ముఖ్య అంశాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంకి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారు అందించే వివరణ వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అందించిన ఆగస్ట్ 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమయ్యే సముద్ర మత్స్య వనరుల వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసారాలలో కొన్ని ముఖ్య అంశాలు. ఇప్పుడు తెలుగు సినిమా పాట వింటారు. గోదావరి సినిమా నుండి పి ఉన్నికృష్ణన్, కేఎస్ చిత్ర పాడిన పాట. కేఎం సంగీతం, రాధాకృష్ణన్ సాహిత్యం, వేటూరి సుందర రామమూర్తి.
2: అంత లెవెల్ ఏంటో నీకు.

0: 22nd National Film Award Ceremony on the 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dada Saheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్ లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.
1: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ,
1: స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా రూరల్ ఏరియాస్లో 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు, అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ ది క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా, శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా, ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతయే సేవ.
0: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డి 4.0లో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని, ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ, కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్ళు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులు తమకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని

0: సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కరనీతి చర్చాయాం రాష్ట్రహితం ప్రథమం ఇతి సర్వోపరి నిధ్యాయ ప్రౌఢవిమర్శస్య ఆవశ్యకత ఇతి కేంద్రీయ విత్తమంత్రిణః నిర్మలా సీతారామనస్య సమాహ్వానం. అంతారాష్ట్రీయ జలక్షేత్రె పాకిస్తానీయ నౌసేనా ఘటకానాం అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్రాపత్తిః ప్రదర్శితా. నీతి ఆయోగేన 25th భారత విద్యుత్ సంచార సూచకాంకః ప్రఖ్యాపితః. విద్యుత్ వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్యే చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం. భవిష్యత్ ఆక్రమణానాం విరోధే దృఢ పదక్షేపాణాం సంచేతన. హూథీ సమూహేన ఆక్రమణ వార్తా ప్రత్యాఖ్యాత. అపి చ హర్యాణా రాజ్యే చండీగఢే పంజాబే పూర్వోత్తర భారతస్య చ కతిచిత్ భాగేషు అద్య అతి తీవ్ర వృష్టేః వర్తతే పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ విత్తమంత్రీ నిర్మలా సీతారామనః దృఢతయా ప్రతిపాదితవతీ యత్ సర్వకారాయ సమర్ప్యమాణేషు కర సంబంధి ప్రస్తావేషు మానాంక న్యూనీకరణస్య కరముక్తేః సౌవిధ్యప్రదానస్య చ యాచనాయాః అపేక్షయా రాష్ట్రం ప్రథమం ఇతి భావః సర్వోపరి స్థాపనీయః. సా అద్య బెంగళూరునగరే అంతారాష్ట్రీయ కర అనుసంధాన విశ్లేషణ ప్రతిష్ఠానేన ఆయోజితే నవయుగ కరాధాన విషయే ద్విదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటన సత్రే సంబోధయంతీ ఆసీత్. మంత్రి శిక్షావిదః శోధకర్తృన్ చింతకాంచ సమాహూయ స్వతంత్ర కరనీతి సంశోధనం సార్వజనిక సంవాదస్య నియమితం భాగం కర్తుం ఆదిష్టవతీ. యస్య పరీక్షణం సమాహ్వానం పరిష్కారశ్చ కర్తుం శక్యతే. కేంద్రీయ మంత్రిమండలేన కర్మచారీ భవిష్యనిధి సంఘటనే అనివార్య అంశదానాయ విహితా మాసిక వేతన సీమా 15,000 రూప్యకేభ్యః సంవర్ధ్య 25,000 రూప్యకాణి యావత్ నిర్ధారితా. అద్య మంత్రిమండల ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయతా సూచనా ప్రసారణ మంత్రిణా అశ్విని వైష్ణవేన విజ్ఞాపితం యత్ అనేన నిర్ణయాత్మక పదక్షేపేణ 150,000+ అతిరిక్తాః కర్మచారిణః EPFO అనివార్య సామాజికావరణే ఆగమిష్యంతి. యేన శ్రమికేభ్యః సామాజిక సురక్షా కవచస్య బృహద్ విస్తారో భవిష్యతి. అస్మిన్ నిర్ణయే సర్వకారస్య వార్షికః వ్యయభారః ప్రాయః 41,300,000+ సంభావ్యతే.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51,00,000 एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: మంత్రిణా న్యరూప్యత యత్ 4,200,000-14,000+ దశకేస్మిన్ భవిష్యనిధేః వేతన సీమా అపరివర్తితా ఏవాసీత్. తదనంతరం 14,000+ వర్షస్య సితంబర్ మాసే ఇయం సీమా 15,000

0: ఘటనాం ఇమాం మక్కా నగరీం లక్ష్యీకృత్య హూథీ విద్రోహిణానాం ద్వితీయ ఆక్రమణ ప్రయాస ఇతి న్యరూపయత్. యత్ర సహ 17,000 వర్షే క్షిప్తస్య బ్యాలిస్టిక్ ప్రక్షేపాస్త్రస్య పూర్వఘటనాయాః సందర్భం అదదాత్. తేన సావధానతా ప్రకటితా యత్ సౌదీ నేతృత్వే కార్యరతః గఠబంధనః ఆగామి ఆక్రమణానాం నివారణార్థం ఆవశ్యక కార్యాచరణం విధాస్యతి. భారతస్య ఋతువిభాగేన అద్య అండమాన్ నికోబార్ ద్వీపేషు అరుణాచలప్రదేశే అసమరాజ్యే మేఘాలయే హర్యాణాయాం చండీగఢ ప్రదేశే పంజాబ్ ప్రదేశే చ ప్రచండ వృష్టిః భవిష్యతీతి పూర్వానుమానం ప్రకటితమస్తి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం.
2: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఎల్ఐసి.
1: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర శీర్షికన ఈరోజు మనం రోజువారీ జీవితంలో చాలా సాధారణంగా కనిపించే ఒక అలవాటు గురించి మాట్లాడుకుందాం. అదే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం. ఉద్యోగం కోసం కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం, చదువుకునే సమయంలో ఎక్కువసేపు కూర్చోవడం, ప్రయాణాల్లో ఎక్కువ సమయం కూర్చోవడం, ఖాళీ సమయంలో ఫోన్ లేదా టీవీ చూస్తూ కదలకుండా ఉండటం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కూర్చోవడం తప్పు కాదు, కానీ ఎక్కువసేపు నిరంతరంగా కదలకుండా ఉండటం మాత్రం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. మన శరీరం కదలిక కోసం రూపొందించబడింది. మనం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చుంటే శరీరంలో చురుకుదనం తగ్గినట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా మెడ భుజాలు, వెన్ను, నడుము ప్రాంతాల్లో అసౌకర్యం లేదా బిగుతు కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చునే అలవాటు రోజువారీ శారీరక చురుకుదనాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే మన పని ఎంత ముఖ్యమైనదైనా మధ్య మధ్యలో శరీరానికి కదలికను ఇవ్వటం అవసరం. అయితే దీనికోసం మనం ఉద్యోగాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదు. మన రోజువారీ పనిలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నట్లయితే మధ్య మధ్యలో లేచి కొద్దిసేపు నడవచ్చు. ఫోన్ మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు నిలబడి ఉండొచ్చు. చిన్న దూరాలకు అవకాశం ఉంటే నడిచి వెళ్ళొచ్చు. ఇంట్లో కూడా ఒక పని పూర్తయిన తర్వాత కొద్దిసేపు కదలొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కువసేపు కూర్చోవటం మధ్యలో చిన్న చిన్న కదలకు చోటివ్వటం, ముఖ్యంగా పిల్లలు, యువత చదువుకోవటానికి, కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు శారీరక చురుకుదనాన్ని కూడా మర్చిపోకూడదు. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అలాగే ఉద్యోగం చేసే పెద్దలు కూడా రోజులో కొంత సమయాన్ని నడకకు లేదా తమకు అనుకూలమైన శారీరక కార్యకలాపానికి కేటాయించాలి. ఇంతవరకు ఆరోగ్యం కోసం చిన్న చిన్న మార్పులు అనే అంశాన్ని ఫిట్నెస్ మంత్ర శీర్షికన విన్నారు. ఇప్పుడు చిరునవ్వుతో సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: సాయం సమీరం కార్యక్రమంలో తదుపరి అంశం వికాసం. వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి ఎస్ ప్రమీల కుమారి గారు అందిస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఈ పథకం గురించి తెలుసుకుందాం. భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన PMSSY ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఎంఎస్ఎస్వై అనేది ఎనర్జీ స్టోరేజ్ సిస్టంతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ FSPV ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించే పథకమే ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన. ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ FSPV అంటే భూమికి బదులుగా జలాశయాలు, సరస్సులు, ఆనకట్టలు, పారిశ్రామిక చెరువుల వంటి నీటి వనరులపై ఏర్పాటు చేయబడిన పీవీ వ్యవస్థలు. అంటే ఈ ప్రాజెక్టులు నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫారంల మీద సౌర ఫలకాలను అమర్చుతాయి. ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులు భూమిని ఆదా చేస్తాయి, జలాశయాలు మరియు అంతర్గత జలవనరులను వినియోగించుకుంటాయి, నీటి ఆవిరిని

0: తగ్గిస్తాయి, సౌర ఫలకాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే భారీ స్థాయి పునరుత్పాదక శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య 5000 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టైక్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పథకానికి 5070 కోట్ల రూపాయలు ఆర్థిక కేటాయింపు జరిగింది. ఈ పథకం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, భారతదేశ ప్రస్తుత ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని సుమారు 700 మెగావాట్ల నుండి 5700 మెగావాట్లకు పెంచడం, అలాగే ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించడం, ఫ్లోటేషన్ వ్యవస్థలు, పీవీ కణాలు, మాడ్యూల్స్, శక్తి నిల్వ వ్యవస్థలతో సహా మొత్తం దేశీయ తయారీని ప్రోత్సహించడం, అలాగే 2 గంటల బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలు BESS అనుసంధానం గ్రిడ్ విశ్వసనీయతను సమతుల్యం చేయడానికి, గరిష్ట శక్తి డిమాండ్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. PMSSY క్రింద శక్తి నిల్వ వ్యవస్థలు తప్పనిసరి, ఎందుకంటే గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, పునరుత్పాదక ఇంధన అంతరాయాలను నిర్వహించడానికి, గరిష్ట విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి తప్పనిసరి చేస్తుంది. ఈ పథకం వలన 2030 నాటికి 500 గిగావాట్లు శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.
1: ఎస్ ప్రమీలా కుమారి గారు అందించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి వికాసం శీర్షికన విన్నారు. ఇప్పుడు బొబ్బిలి పులి సినిమా నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ప్రేరణ. మన చుట్టూ ఏదైనా సమస్య కనిపిస్తే సాధారణంగా మనం ఏం చేస్తాం? ఎవరైనా వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటాం. కానీ మధ్యప్రదేశ్లోని ఒక యువకుడు మాత్రం అలా అనుకోలేదు. తన ప్రాంతంలోని ఒక నది చెత్త, ప్లాస్టిక్, కలుపు మొక్కలతో నిండిపోయి ఉండటం చూసి దాన్ని శుభ్రం చేయటానికి తానే ముందుకు వచ్చాడు. 2026 జనవరి 26న అతను ఈ పనిని ప్రారంభించాడు. మొదట కొంతమంది స్నేహితులు కూడా అతనితో కలిసి పనిచేశారు. కానీ పని కష్టంగా ఉండటంతో కొంతకాలానికి వాళ్ళు దూరమయ్యారు. అయినా ఆ యువకుడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. పెద్ద యంత్రాలు లేవు, పెద్ద సంస్థ సహాయం లేదు, భారీ బడ్జెట్టు లేదు. తనకు సాధ్యమైనంత వరకు స్వయంగా చెత్తను తొలగిస్తూ నది శుభ్రం చేసే పనిని కొనసాగించాడు. రోజులు గడిచే కొద్దీ నదిలో మార్పు కనిపించడం ప్రారంభమైంది. అతను శుభ్రం చేసిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మొదట స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడు ఒంటరిగా ప్రారంభించిన పని గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. అతని ప్రయత్నానికి స్థానిక సంస్థల నుండి కూడా సహాయం అందింది. ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా? సురేంద్ర సింగ్ చౌదరి. సోషల్ మీడియాలో బిట్టు తబాహీగా గుర్తింపు పొందిన యువకుడు. బియోరాకు చెందిన ఈ యువకుడి కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మార్పు కోసం ఎప్పుడు పెద్ద బృందం అవసరం లేదు, పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. ముందుగా కావలసింది సమస్యను చూసి స్పందించే మనసు, దాన్ని మార్చాలనే సంకల్పం. బిట్టు చేసిన పని కేవలం ఒక నదిని శుభ్రం చేయడం కాదు. ఇది ఎవరో చేయాలి అనే ఆలోచనకు బదులుగా నేను చేయగలిగినంత నేను చేస్తాను అని ముందుకు రావటం, అదే ఈ కథలోని అసలైన ప్రేరణ. మార్పు ఎక్కడో మొదలవలసిన అవసరం లేదు, అది మన దగ్గర నుండే మొదలవ్వచ్చు. ఒక చిన్న అడుగు మరొకరికి స్ఫూర్తి కావచ్చు, ఒకరి ప్రయత్నం మరెందరినో కదిలించనూ వచ్చు. మీరు ఇంతవరకు ప్రేరణ శీర్షికన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో బిట్టు తబాహీగా గుర్తింపు పొందిన యువకుడు, అసాధారణమైన సంకల్పంతో ప్రపంచాన్ని స్ఫూర్తిగా ఎలా నిలిచారో తెలుసుకున్నారు. ఇప్పుడు స్టైల్ సినిమా నుండి కార్తీక్ పాడిన పాటను వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో తప్పును అంగీకరించటం కూడా ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణమే అనే అంశాన్ని వ్యక్తిత్వం శీర్షికన వింటారు. మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తుంటాం. చిన్న తప్పులు కావచ్చు, పెద్ద తప్పులు కావచ్చు, కానీ తప్పు చేయడం కంటే చేసిన తప్పును అంగీకరించలేకపోవడమే మన వ్యక్తిత్వంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవటానికి నిజాయితీతో పాటు ధైర్యం కూడా అవసరం.

అందుకే తప్పును అంగీకరించటం ఒక బలహీనత కాదు, అది మంచి వ్యక్తిత్వానికి గుర్తు. చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవటానికి కారణాలు వెతుకుతుంటాం. నా వల్ల కాదు, పరిస్థితుల వల్ల జరిగింది, వాళ్ళు అలా చేయకపోతే నేను ఇలా చేసేవాడిని కాదు అంటూ బాధ్యతను మరొకరి వైపు నెట్టేస్తాం. అలా చేయటం వల్ల మన తప్పు మారిపోదు, కానీ మనం చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించి దాని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మనలో మార్పు మొదలవుతుంది. ఒక వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నప్పుడు ఎదుటివారి దృష్టిలో అతని విలువ తగ్గదు, నిజానికి అతనిపై నమ్మకం మరింత పెరుగుతుంది. అలాగే తప్పును అంగీకరించడం అంటే పదే పదే మనల్ని మనమే నిందించుకోవటం కాదు, జరిగిన తప్పు నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవటం. తప్పును దాచుకోవడం మనల్ని బలహీనతలను చేస్తుంది. తప్పును అంగీకరించటం మనల్ని మరింత బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిత్వం శీర్షికన తప్పును అంగీకరించటం కూడా ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణమే గురించి విన్నారు. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుండి రఘు దీక్షిత్ సూరత్, సంతోష్ రీటా త్యాగరాజన్ పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంకు చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారు అందించే వివరణ వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అందించిన ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమయ్యే సముద్ర మత్స్య వనరులు వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ 10:00 రాగం తానం పల్లవి కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం కార్యక్రమంలో మంచియే మా అభిమతం బృందగానం వింటారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ చిత్తరంజన్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో మధురాష్టకం గోకులాష్టకం వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య. 6:35 పొలం పనులు, పశుపోషణలో టీకాలు ఎందుకు అవసరం అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు వింటారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తరువాత అంశంగా అర్థం మారితే నాటిక వింటారు. రచన శ్రీమతి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. అలాగే పుష్పాంజలి సమాచార వాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ శ్రీ ఎస్ స్వామినాథ్ అందించనున్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి టి సునైనా గానం వింటారు. వయలన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, మోర్సింగ్ శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో సర్వికల్ క్యాన్సర్ చికిత్స అనే అంశంపై స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగుమర్తి లీలా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. 2:31 జానపద రంజని శ్రీ బి సింహాచలం బృందంచే చెంచు భాగవతం మొదటి సీను వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త

0: శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్యక్రమంలో జానపద గీతాలు, జింగిల్, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 పుట్టింటికి పోత నాటిక రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000 ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000 ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51,00,000 మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ధి చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరపబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51,00,000 एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ ట్యాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి, ప్రభావాలను అంచనా వేసి, లాభ నష్టాలను గుర్తించి, ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్డీ అఫైర్స్ను పిలిపించి, ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991 ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం.

వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఆర్సీఎంసీ

హౌతి డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతి దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ, 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆసియా సిద్ధి దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్త్రాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 May 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 చనిపోగా 35 గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ఈరోజు అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000 ఉన్న వేతన పరిమితిని 25,000 పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3 లక్షల రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కం

0: మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలో

0: పల్లెసీమలు కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంకి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారు అందించే వివరణ వింటారు.
1: ఈరోజు మనము మన ప్రాంతీయపు గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాల గురించి మనము చర్చించుకుందాం. సహజంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంటి పనులతో పాటు తమ ఖాళీ సమయంలో చిన్నపాటి వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మన గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయాన్ని అందించే కొన్ని ఉత్తమ ఉపాధి అవకాశాలు మనము చూసుకుందాము. స్వయం సహాయక సంఘాలు, కుటీర పరిశ్రమలు మరియు గృహోపకరణాల తయారీ, పిండి వంటలు, పచ్చళ్ళ తయారీ, ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి, కారం పొడులు మరియు రకరకాల పచ్చళ్ళు, ఆవకాయ, మాగాయ, గోంగూర మొదలైనవి తయారు చేసి విక్రయించవచ్చు. అప్పడాలు మరియు వైడియాల తయారీ, తక్కువ పెట్టుబడితో మహిళలు సమూహంగా ఏర్పడి వీటిని తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ, బట్టలు కుట్టడం, బ్లౌజులపై మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయడం ద్వారా గ్రామాల్లోనే ఉంటూ ప్రతిరోజు ఆదాయం సంపాదించుకోవచ్చు. చేతి వృత్తులు, హస్తకళలు, జూటు బ్యాగుల తయారీ, ప్లాస్టిక్ నిషేధం పెరుగుతున్నందున జనపనార కాగితపు సంచులు తయారు చేయడం మంచి లాభసాటి వ్యాపారం. చేతి వృత్తుల ద్వారా జనపనార సంచులు, బుట్టల అల్లికలు, మట్టి పాత్ర డిజైనింగ్ వంటి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కుంకుమ, అగరబత్తు, కొవ్వొత్తుల తయారీ, చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే వీటిని తయారు చేసి స్థానిక కిరాణా షాపుకు సరఫరా చేయవచ్చు. రెండవదిగా వ్యవసాయము, పశుపోషణ ఆధారిత అవకాశాలు మరియు అనుబంధ రంగాలు. పాడి పరిశ్రమ, ఒకటి లేదా రెండు గేదెలు లేదా ఆవులతో చిన్నగా ప్రారంభించి పాలు డైరీలకు పోయడం ద్వారా మరియు పాల ఉత్పత్తులను డైరీలకు సరఫరా చేయడం ద్వారా రోజువారీ ఆదాయం పొందవచ్చును. దీనితో పాటు ప్రతిరోజు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. కౌజు పిట్టలు, నాటుకోళ్ల పెంపకం, తక్కువ స్థలము, తక్కువ పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసం విక్రయించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. అమ్మకం ద్వారా మంచి లాభాలు కూడా గడించవచ్చు. కూరగాయలు, పూల సాగు, ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో లేదా ఇంటి పెరట్లో ఉన్న చిన్నపాటి స్థలంలో పొలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలైన తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, బచ్చల కూర వంటివి, పూలు, బంతి, చామంతి వంటి పూలు పండించి స్థానిక మార్కెట్లలో, స్థానిక సంతల్లో కానీ మనము అమ్ముకోవచ్చు. వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువు, ఈ వానపాముల ఎరువు అనేది వానపామును ఉపయోగించి సేంద్రియ వ్యర్థాలను కుళ్ళింప చేయడం ద్వారా తయారు చేసి అత్యంత పోషక విలువలున్న సహజ ఎరువు. వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు, నేలను సారవంతంగా చేస్తాయి. భూమి భౌతిక రసాయనిక నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నేలలో గాలి ప్రసరణ బాగుంటుంది. పోషకాల లభ్యత, మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అనేక సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. చౌడు నేలను సైతం సాగుకు అనుకూలంగా మార్చి నేలలో తేమను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. విత్తనాల మొలకల శాతాన్ని పెంచి పూలు, పండ్లు దిగుబడి నాణ్యతను పెంచుతుంది. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచి హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది. పుట్టగొడుగుల పెంపకం, తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే లేదా చిన్న షెడ్లో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద చిన్న గదిలోనే పుట్టగొడుగులను పెంచవచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పుట్టగొడుగుల పెంపక విధానము రకాలు చూసుకుందాము. మన దేశంలో ముత్యపు చిప్ప, ఆయిస్టర్ మష్రూమ్, పాల పుట్టగొడుగులు మరియు బటన్ పుట్టగొడుగులను ఎక్కువగా పండిస్తారు. పెంపకం గదిలో సాధారణంగా 23 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80 నుండి 90% తేమ ఉండేలాగా చూసుకోవాలి. కావలసిన స్థలము సుమారు 10x12 లేదా చిన్న షెడ్ సరిపోతుంది. గది శుభ్రంగా గాలి మరియు వెలుతురు వచ్చేలాగా ఉండాలి. వరిగడ్డి లేదా గోధుమ పొట్టును సబ్స్ట్రాట్గా పెరిగే మాధ్యమంగా వాడి వాటిని వేడి నీటిలో ఉడికించి క్రిమిరహితం చేయాలి. రెండో పద్ధతి రసాయన పద్ధతి. దీన్ని స్టెరిలైజేషన్ చేయాలి కెమికల్ ద్వారా. గడ్డిని సంచుల్లో నింపి పుట్టగొడుగులో విత్తనాలు పొరలు పొరలుగా వేయాలి. విత్తనం వేసిన 3 నుంచి 4 వారాల తర్వాత పుట్టగొడుగుల మొలక ఎత్తడం ప్రారంభమవుతుంది. 45 రోజుల్లో కోతకు వస్తుంది. షేడ్ నెట్లో నారు పెంచడం కూడా ఒక ఉపాధిగా మనం ఎంచుకోవచ్చు. షేడ్ నెట్ కింద పోట్రీలలో నారు పెంచడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన మొక్కలను తక్కువ నష్టంతో ఉత్పత్తి చేయవచ్చును. షేడ్ నెట్ నారు పెంపక విధానము స్థలము మరియు మడుల తయారీ. షేడ్ నెట్ కింద 2 అడుగుల వెడల్పుతో పొడవాటి దిబ్బలు లేదా మడులను తయారు చేయాలి. ప్లాస్టిక్ పోట్రీలలో కోకోపిట్ సేంద్రియ ఎరువులు మరియు పోషకాలు కలిపిన మిశ్రమాన్ని నింపాలి. ప్రతి ట్రేలోని గదిలో మేలిమి రకానికి చెందిన ఒక్కొక్క విత్తనాన్ని మాత్రమే నాటాలి. ట్రేలను మడుగులపై వరుసగా ఉంచి డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా తేలికపాటి తడిని అందించాలి. షేడ్ నెట్ వల్ల అతిపెద్ద ఎండ వర్షం మరియు చీడపీడల నుండి నారు రక్షింపబడుతుంది. ప్రతి విత్తనం ఆరోగ్యకరమైన నారు మొక్కగా మారుతుంది. వేళ్ళు గట్టిగా పెరిగి నాటిన తర్వాత త్వరగా సెటిల్ అవుతాయి. వాతావరణ అజమాయిషీలో ఉండడం వల్ల తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు. ఇది ప్రస్తుతం చాలా మంచి డిమాండ్గా ఉంది కాబట్టి మహిళలకు ఇది చక్కని ఉపాధి అవకాశంగా మనము తీసుకోవచ్చు. చిరుధాన్యాలు విలువాధారిత ఉత్పత్తులు అంటే ప్రాథమిక చిరుధాన్యాలను వివిధ రకాల ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా వినియోగదారులకు సులభంగా రుచికరంగా మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా మార్చడం. ప్రస్తుత కాలం మధుమేహం అంటే షుగర్, ఊబకాయం వంటి సమస్యల నివారణకు ఈ ఉత్పత్తులు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. 1 బేకరీ ఉత్పత్తులు. మైదా గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పిండిని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. రాగులు, సజ్జలు, జొన్నల పిండితో చేసే బిస్కెట్లు. చిరుధాన్యాల బ్రెడ్, రస్కులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రెడ్ రకాలు. కేకులు మరియు మఫిన్లు. పిల్లలు ఇష్టంగా తినేలాగా రాగి కొర్రల పిండితో చేసిన బేకరీ ఐటమ్స్. ఇటువంటి అన్ని ఉత్పత్తుల ద్వారా మనము ఇంటి దగ్గరే ఉండి ఉపాధిని ఎంచుకోవచ్చు. ఇన్స్టాంట్ రెడీ టు ఈట్ వంటకాలు. ఉద్యోగులు తక్కువ సమయం ఉన్న వారి కోసం సులభంగా వండుకునేలాగా ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. మిల్లెట్ ఇడ్లీ, దోస రవ్వ, దోస పిండి, జొన్నలు లేదా సజ్జలతో సిద్ధం చేసిన ఇన్స్టాంట్స్ మిక్స్, ఉప్మా పొంగల్ మిక్స్, కొర్రలు, ఆరికలు, సామలతో నేరుగా వండుకునేలా ప్యాక్లు చేసిన మిశ్రమాలు, మిల్లెట్ నూడిల్స్, పాస్తా, మైదా లేకుండా కేవలం చిరుధాన్యాల పిండితో తయారు చేసిన ఆరోగ్యకరమైన నూడిల్స్, మిల్లెట్ ఫ్లేక్స్, జొన్న అటుకులు, జొన్న సజ్జలు, పోహాలాగా, పులిహారలాగా, ఉప్మాలాగా కూడా దీన్ని చేసుకుని తినవచ్చు. అలాగే శరీరానికి తక్షణ శక్తిని మరియు పోషకాలను అందించడానికి ఇవి ఉత్తమమైనవి. రాగి మాల్ట్, రాగి జావా పొడి, మొలకెత్తిన రాగులతో చేసుకున్న పోషకాల గని పెద్దలకు పిల్లలకు ఎంతో మంచిది. మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్, అన్ని రకాల చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ కలిపి హెల్త్ పౌడర్

గా చేసి ఇది మార్కెట్లో లభ్యమవుతాయి. మిల్లెట్స్ మిల్క్ లాక్టోస్ ఎలర్జీ ఉన్న వారి కోసం చిరుధాన్యాల నుంచి తీసిన పాలు, ఇవి ఎంతో ప్రాముఖ్యత చెందినాయి ప్రస్తుత పరిస్థితుల్లో. సాంప్రదాయ స్నాక్స్ చిరుధాన్యాల ఆధునిక మరియు సాంప్రదాయ స్నాక్స్ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మిల్లెట్ లడ్డూలు రాగి సజ్జ పిండికి బెల్లం నెయ్యి కలిపి చేసే పోషక లడ్డూలు. మిల్లెట్ మురుకులు జంతికలు బియ్యం పిండికి బదులుగా జొన్న కొర్ర పిండిలతో చేసిన కరకలాడే స్నాక్స్. పాప్కార్న్ తరహా ఉత్పత్తులు జొన్నలను పేలాలుగా మార్చడం. చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు అంటే చిరుధాన్యాలను వివిధ రకాల ప్రాసెస్ చేసి వాటి పోషక విలువలను పెంచుతూ ప్రజలు సులభంగా తినడానికి మరియు మార్కెట్లో ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వీలుగా తయారు చేసే ఆహార పదార్థాలు. చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడంతో మన రైతులకు ఎక్కువ ఆదాయం అందించడంతో ఈ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానమైన చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల జాబితా చూసుకుందాం. ప్రాథమిక మరియు ద్వితీయ ఉత్పత్తులు చిరుధాన్యాల పిండి జొన్నలు రాగులు సజ్జలు పిండిలుగా మార్చి చపాతీలు రొట్టెలు మరియు దోశల తయారీకి ఉపయోగిస్తారు. చిరుధాన్యాల రవ్వ ఉప్మా ఇడ్లీ పాయసం వంటివి చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా వివిధ పరిమాణాల్లో రవ్వను తయారు చేస్తారు. చిరుధాన్యాల అటుకులు వరి అటుకులకు ప్రత్యామ్నాయంగా కొర్రలు సజ్జలు జొన్నలతో చేసిన అటుకులను బ్రేక్ఫాస్ట్లుగా చాలా మంచివి, వాటిని ఉపయోగించవచ్చు. బేకరీ మరియు స్నాక్స్ ఉత్పత్తులు బిస్కెట్స్ కుకీలు మైదా లేదా గోధుమ పిండికి బదులుగా రాగులు జొన్న పిండిలతో చేసిన హెల్దీ బిస్కెట్స్. నూడిల్స్ మరియు పాస్తా పిల్లలకు నచ్చే విధంగా కెమికల్స్ లేకుండా చిరుధాన్యాల పిండితో వీటిని తయారు చేస్తున్నారు. లడ్డూలు మరియు మిశ్రమాలు రాగి లడ్డు జొన్న మురుకులు కొర్ర మిక్సర్ వంటివి సాంప్రదాయ స్నాక్స్. పఫ్స్ మరియు పాప్కార్న్ జొన్నలు మరియు సజ్జలు పేలాలుగా మార్చి రకరకాల ఫ్లేవర్లతో స్నాక్స్గా అమ్ముతున్నారు. పానీయాలు మరియు ఇన్స్టాంట్ మిక్స్లు రాగి మాల్ట్ హెల్త్ డ్రింక్ రెడీ టు ఈట్ ఇన్స్టాంట్ మిక్స్ 5 నిమిషాల్లో ఇడ్లీ దోశ ఉప్మా లేదా పొంగల్ లాంటివి తయారు చేసుకునే ఎలా ఉండే రెడీమేడ్ మిశ్రమాలను కూడా మనము ఇంటి దగ్గర ఉండే తయారు చేసుకోవచ్చు. లాభదాయకమైన చిరుధాన్యాల వ్యాపార నమూనాలు మీరు మీ బడ్జెట్లో మరియు ఆసక్తిని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్ రైతుల నుండి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి వాటిని శుభ్రం చేసి ప్యాకెట్లతో ప్యాక్ చేసి హోల్సేల్లు లేదా రీటైల్గా అమ్మడము. విలువాధారిత ఉత్పత్తుల తయారీ పిండి రవ్వ కుకీలు నూడిల్స్ ఇన్స్టాంట్ మిక్స్ వంటి వాటిని బ్రాండింగ్ చేసి అమ్మడం. క్లౌడ్ కిచెన్ హెల్త్ కేఫ్ కేవలం చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను అంటే జొన్న రొట్టెలు కొర్ర బిర్యానీ రాగి సంకటి ఆర్డర్లపై సప్లై చేయడం లేదా హోటల్ను నిర్వహించడం. పెట్టుబడి మరియు అవసరమైన యంత్రాలు చిన్న స్థాయి విలువాధారిత ఉత్పత్తుల తయారీ క్రింద యంత్రాలు అవసరమవుతాయి. క్లీనింగ్ మరియు గ్రేడింగ్ మిషన్ ధాన్యాలలోని రాళ్ళు పొట్టుకు తొలగించడానికి డీహల్లర్లు పైన ఉండే గట్టి పొట్టును వలవడానికి చిరుధాన్యాలు 7 గట్టి పొరలతో ఉంటుంది దాన్ని తీయడానికి ఈ డీహల్లర్లు అనేవి ఉపయోగిస్తారు. ఫ్లోర్ మిల్ పల్వరైజర్ పిండిని మరియు రవ్వను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. బేకింగ్ ఓవెన్ బిస్కెట్లు కుకీలు తయారు చేయాలనుకుంటే దీన్ని ఉపయోగిస్తారు. ప్యాకింగ్ మిషన్ ఆటోమేటిక్ పౌచ్ సీలింగ్ చేయడానికి ఈ మిషన్ను వాడతారు. అంచనా పెట్టుబడి చిన్న స్థాయిలో ప్రారంభించడానికి యంత్రాలు ప్యాకింగ్ మరియు ముడి సరుకులతో కలిపి 2 నుంచి 5 లక్షల వరకు అవసరమవుతుంది. అనుమతులు మరియు లైసెన్సు భారతదేశంలో ఆహార వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి లైసెన్సు తప్పనిసరి. FFSI రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఆహార నాణ్యత మరియు భద్రత కోసం ఇది చాలా ముఖ్యం. GST రిజిస్ట్రేషన్ పన్నులు మరియు అంతర్రాష్ట్ర వ్యాపారం కోసం ఇది చాలా ముఖ్యం. ఉద్యమ ఆధార్ MSME కింద ప్రభుత్వ సబ్సిడీలు మరియు లోన్లు పొందడానికి ఉపయోగపడుతుంది. ట్రేడ్ లైసెన్స్ స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుండి వీటిని
మనం పొందాం.

పొందాలి. ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలు. భారత ప్రభుత్వం చిరుధాన్యాల సాగు మరియు వ్యాపారాలు ప్రోత్సహించడానికి భారీగా సబ్సిడీలు ఇస్తుంది. పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ పథకం కింద చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లకు 35% వరకు సబ్సిడీగా గరిష్టంగా 10 లక్షలు లభిస్తుంది. పిఎంఈజీపీ లోన్ను కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి బ్యాంకు ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలు లభిస్తాయి. మార్కెటింగ్ మరియు విక్రయాలు. డిజిటల్ బ్రాండింగ్, మీ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి ఈ కామర్స్ సైట్లలో విక్రయించవచ్చును. స్థానిక మార్కెట్, ఆర్గానిక్ స్టోర్స్, సూపర్ మార్కెట్తో టైఅప్ అవ్వటం ద్వారా వీటిని విక్రయించవచ్చును. వీటిని తయారు చేసిన తర్వాత మనము ఎలాగా దీన్ని సేల్ చేయాలా, మార్కెట్ చేయాలా అనే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల్లో అత్యధిక డిమాండ్ మరియు లాభాలు ఉన్న మిల్లెట్ కుక్కీస్ మరియు రాగి మాల్ట్ తయారీ విధానము మరియు వాటి వ్యాపార నమూనా వివరాలు మనము చూద్దాము. మిల్లెట్ కుక్కీస్ తయారీ విధానము. మైదా లేదా గోధుమ పిండికి బదులుగా చిరుధాన్యాల పిండితో చేసిన కుక్కీలు ప్రస్తుత కాలంలో ఆరోగ్యమైన స్నాక్స్ లాగా ప్రజాదరణ పొందాయి. అవసరమైన ముడిసరుకులు. చిరుధాన్యాల పిండి, జొన్న కానీ, సజ్జ కానీ, రాగి కానీ, కొర్రపిండి కానీ, సాంపిండి కానీ 50% తీసుకుంటాము. వెన్న లేదా నెయ్యిని 25%, ఆర్గానిక్ బెల్లం పొడి లేదా తాటి బెల్లం 20%, మిల్క్ పౌడర్ లేదా పాలును 5%, యాలకుల పొడి, బాదం పొడి లేదా జీడిపప్పు ముక్కలు రుచి కోసం. తయారీ ప్రక్రియ, ముందుగా వెన్న మరియు బెల్లం పొడిని ఒక మిక్సర్లో వేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలి. పిండిని కలపడం. ఈ మిశ్రమాన్ని చిరుధాన్యాల పిండి, యాలకుల పొడిని మరియు డ్రై ఫ్రూట్స్ ముక్కలను కలిపి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చేసిన ఈ పిండిని కుకీస్ మాల్ట్స్ లేదా కట్టర్స్ సహాయంతో గుండ్రటి లేదా మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కట్ చేసిన కుక్కీలను బేకింగ్ ఓవెన్లో 160°C నుండి 180°C ఉష్ణోగ్రత వద్ద 15 నుంచి 20 నిమిషాల వరకు పాటు బేక్ చేయాలి. బేక్ అయిన కుక్కీస్ను చల్లార్చిన తర్వాత తేమ తగలకుండా ఆకర్షణీయమైన ఎయిర్ టైట్లో ప్యాక్ చేయాలి. రాగి మాల్ట్ హెల్త్ మిక్స్. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ రోగ నిరోధక శక్తి, కాల్షియం అందించే అద్భుతమైన సాంప్రదాయ పానీయం. అవసరమైన ముడిసరుకులు. రాగులు 70%, వేరుశనగలు, బాదము, జీడిపప్పు, వాల్నట్ 20%, యాలకులు, సొంటి 5%, మొలకెత్తిన పెసలు లేదా సజ్జలు 5%. తయారీ ప్రక్రియ, మొలకెచ్చిన రాగులను 12 గంటలు నానబెట్టి ఆ పైన ఒక కాటన్ బట్టలో కట్టి 24 గంటల పాటు మొలక వచ్చేలాగా ఉంచాలి. మొలకెత్తిన రాగులతో పోషకాలు, ఐరన్లు పెరుగుతాయి. ఈ మొలకెత్తిన రాగులను నీడలో బాగా ఆరపెట్టాలి. ఆరిచ్చిన ఎండిన రాగులను, డ్రై ఫ్రూట్స్ను విడివిడిగా తక్కువ మంటపై దోరగా వేయించాలి. దీనివల్ల మంచి సువాసన వస్తుంది మరియు నిల్వ

0: బెల్లం మొదలవి 50,000. ప్యాకింగ్ లేబులింగ్ బ్రాండింగ్ సేమ్ ప్రింటింగ్ కవర్లుకి 30,000. లైసెన్స్ ఎఫ్ఎఫ్ఎస్సి ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఐ జిఎస్టీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు 1,500. ఇతర ఖర్చులు కరెంటు స్థానిక రవాణా 15,000. మొత్తం అంచనా పెట్టుబడి 260,000 నుంచి 310,000 వరకు అవుతుంది. లాభాల అంచనా: చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులపై కనీసం 30 నుంచి 45 వరకు నికర లాభం ఉంటుంది. ఉదాహరణకు ఒక కిలో రాగుల ధర 40 నుంచి 50 రూపాయలు ఉంటే దాన్ని మాల్ట్గా మార్చి ప్యాక్ చేసి తర్వాత మార్కెట్లో 250 నుంచి 350 వరకు విక్రయించవచ్చు. గృహ ఆధారిత సేవలు: టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ. బ్లౌజులు కుట్టడం, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ డిజైనింగ్ నేర్చుకుంటే గ్రామాల్లోనూ మరియు పట్టణాల్లో నిరంతరము డిమాండ్ ఉంటుంది. బ్యూటీ పార్లర్ ప్రాథమిక బ్యూటీషియన్ల కోర్సు పూర్తి చేసి ఇంట్లోనే చిన్న బ్యూటీ పార్లర్ను నిర్వహించవచ్చును. కిరాణా లేదా ఫ్యాన్సీ స్టోర్ ఇంటి ముందే చిన్న కిరాణా కొట్టు, గాజుల ఫ్యాన్సీ వస్తువుల దుకాణంను ఏర్పాటు చేసుకుని అది కూడా ఒక ఉపాధి అవకాశంగా ఎన్నుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు మరియు సహాయం: పొదుపు సంఘాలు డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు పొంది ఏ వ్యాపారమైనా ప్రారంభించవచ్చు. ప్రభుత్వాలు ఈ సంఘాలకు ఉచిత శిక్షణను కూడా ఇస్తాయి. పిఎం ఉపాధి కల్పన పథకం: చిన్న తరహా పరిశ్రమలు చేపట్టాలనుకునే మహిళలకు ఈ పథకం కింద సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయి. ఆధునిక విద్యా సేవా అవకాశాలు: మీ సేవ, సిఎస్ఐసి సెంటర్స్, కొద్దిగా చదువుకున్న మహిళలు గ్రామంలోనే ఒక చిన్న కంప్యూటర్ ప్రింటర్ పెట్టుకుని ప్రభుత్వ సేవలు, ఆధార్ అప్డేట్లు, బిల్లులు చెల్లింపు చేస్తూ సంపాదించుకోవచ్చు. ట్యూషన్లు చెప్పడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు మరియు మద్దతులు: పిఎంఎంఈజిపి రుణాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం అందించే రాయితీ రుణాల ద్వారా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించవచ్చును. ప్రధానమంత్రి ముద్ర యోజన 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తారు. పిఎం విశ్వకర్మ యోజన చేతి వృత్తుల వారు సాంప్రదాయ కళాకారులకు 3 లక్షల వరకు తక్కువ వడ్డీతోనే లోను మరియు ఉచిత టూల్ కిట్టు 15,000 అందిస్తారు. మహిళా మరియు శిశు సంక్షేమం లఖపతి దీదీ పథకం: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యులు వ్యాపారవేత్తలుగా మార్చి ఏడాదికి కనీసం 1 లక్ష రూపాయలను అందించేలాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కాబట్టి వీటిలో మనకి ఏది వెసులుబాటుగా ఉంటుందో అటువంటి అది ఇంటి దగ్గరే ఉండి ఖాళీ సమయాల్లో మన ఇంటి పిల్లలను భర్తలను ఇంటి పనులన్నీ చేసుకుని చక్కగా మనము ఒక ఉపాధి అవకాశంగా ఎంచుకోవడం మహిళలకు ఆర్థికంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
1: పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంకి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారు అందించిన వివరణ విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఇంతవరకు జానపద గీతం విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో చివరిగా వ్యవసాయ సమాచారం శీర్షికన భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అందించిన ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు శ్రీ సిహెచ్వి రమేష్.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సర్వే నౌక మత్స్యదర్శిని ఆగస్టు 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాలు మనకు వివరిస్తున్నారు జీవీఏ ప్రసాద్, ఫిషరీస్ సైంటిస్ట్, ఎఫ్ఎస్ఐ, విశాఖపట్నం.
2: ఆగస్టు 2026 మాసంలో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ సర్వే నౌక మత్స్యదర్శిని ద్వారా నిర్వహించిన ఎల్నినో ప్రభావం యొక్క వివరాలు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉండి ఎత్తైన మరియు పొడవైన అలలు, బలమైన నీటి అడుగుభాగపు ప్రవాహాలు ఏర్పడటంతో పాటు సర్వే నిర్వహించిన సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదై మరియు వాతావరణ ఉష్ణోగ్రతలు 32 నుండి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదైనవి. భారతదేశపు ఎగువ తూర్పు తీరం మరియు బంగాళాఖాతం ప్రాంతంలో తరచూ అల్పపీడన వ్యవస్థలు ఏర్పడ్డాయి. పై ప్రభావంతో ప్రస్తుత సంవత్సరంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యంగా ఎల్నినోకు సంబంధించిన పర్యావరణ మార్పుల వల్ల సర్వే నిర్వహించిన ప్రాంతాలలో ప్రాదేశిక జలాలలో లభ్యమయ్యే ఉపరితల మత్స్య వనరులపై ప్రభావితం చేసి ఉండవచ్చు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సముద్ర ప్రవాహాలు మరియు ప్రాథమిక ఉత్పాదకతలో చోటు చేసుకున్న మార్పులు కారణంగా అనేక ఉపరితల మత్స్య వనరులు సాధారణంగా ప్రాదేశిక జలాలలో ఉండే ప్రాంతాల నుండి లోతైన సముద్ర జలాల వైపు వలస వెళ్లి ఉండవచ్చు. దీని ఫలితంగా సర్వే కాలంలో ప్రాదేశిక మత్స్యవేట చేసే ప్రాంతాలలో ముఖ్యంగా లభ్యమయ్యేటువంటి సముద్ర మత్స్య వనరులైన నెత్తళ్ళు, కవళ్ళు, కనగర్తలు, వంజిరములు, పారలు, పొరవలు, పిల్లొడుగులు, కర్ణగవళ్ళు, ముళ్ళవాళ, తూరీగ, తోలుపారలు, మక్కుచేప తదితర ఉపరితల చేపల లభ్యత తులనాత్మకంగా తక్కువ నమోదయ్యాయి. విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ యొక్క పరిశోధనా నౌక మత్స్యదర్శిని ఆగస్టు 2026 మాసంలో భారతదేశపు ఎగువ తూర్పు తీరంలోని ఉత్తరాంశం 17 డిగ్రీల నుండి 17 డిగ్రీల నడుమ అడుగుబాగుపు మత్స్య వనరుల పరిశోధనలు మరియు అనుశ్రవణం గావించుటకు వినియోగించడమైనది. మత్స్యదర్శిని నౌక సముద్రములో 18 రోజులు గడిపి 12 రోజుల చొప్పున చేపల వేట కొనసాగించి 48 గంటల కాలాన్ని వెచ్చించి సమష్టిగా 1,777 కిలోల చేపలు పట్టుబడ్డాయి. ఋషికొండ మరియు భీమినిపట్నము అధిక మత్స్య వనరులు కలిగిన ప్రాంతములుగా గుర్తించబడ్డాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 179 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 56.6 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 48.7 నిమిషాలు. భీమినిపట్నమునకు ఉత్తరాన క్షేత్రమునందు 47 మీటర్ల లోతు మండలంలో టేకులు, కారలు, సావళ్ళు మరియు గొరకలు ముఖ్య జాతులుగా నమోదయ్యాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 154 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 57.7 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 53.3 నిమిషాలు. భీమినిపట్నమునకు ఉత్తరాన క్షేత్రమునందు 53 మీటర్ల లోతు మండలంలో నామల గులివిందలు, బాడిమట్టలు మరియు పారలు అధిక శాతంలో లభించాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 138 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 48.6 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 39.7 నిమిషాలు. భీమినిపట్నమునకు దక్షిణాన క్షేత్రమునందు 54 మీటర్ల లోతు మండలంలో నామల గులివిందలు, సావళ్ళు మరియు గొరకలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి 109 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 44.7 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 33.5 నిమిషాలు. ఋషికొండ వద్ద క్షేత్రమునందు 55 మీటర్ల లోతు మండలంలో నామాల గులివిందులు మరియు బాడిమట్టలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి క్షేత్రమునందు 47 మీటర్ల లోతు మండలంలో సావళ్ళు మరియు కారులు అధిక శాతంలో లభించాయి. అబండెంట్ లాస్ట్ లేదా డిస్కార్డెడ్ ఫిషింగ్ గియర్లు విశాఖపట్నం మరియు చింతపల్లి వద్ద అధిక మొత్తంలో 50 కిలోలుగా నమోదై గిల్నెట్లు, లాంగ్ లైన్ గియర్లు లభ్యమవటం వలన సాగర జలాలు కలుషితం కావడంతో పాటు వివిధ రకాల మత్స్య సంపద ఫిన్ఫిషెస్, పీతలు, కలివిందలు

0: మరియు వివిధ జాతులకు చెందినటువంటి మొలస్కన్ షెల్స్ చనిపోవడం గుర్తించబడ్డాయి. ఉపరితలంపై తేలియాడే పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయినటువంటి వివిధ వలలు, ఉపకరణాలు అధిక సాంద్రతతో ఉండి సముద్ర వ్యర్థాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
1: మీరింతవరకు భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందించిన ఆగస్టు 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాలు విన్నారు.
2: ఇంతవరకు పల్లె సీమలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్గా రైతులతో మాట్లాడాలి. శాస్త్రవేత్తలు దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: మరి మన ప్రకాశం జిల్లాలో మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
3: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రాము షెడ్యూలు. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజను కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
2: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు కానీ లేదా ప్రజలకు కానీ ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
3: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్లో మనము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క

మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకు ఎలా అయితే ఆధార్ ఉందో అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ 10 జిల్లాలతో పాటుగా మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జియో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని 7 జూలై అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇచ్చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి, ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం, మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు అలాగే కూరగాయలు, హైబ్రిడ్ కూరగాయల పంటలు అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ అలాగే సపోటా, ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో, దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు, బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫారం పాండ్స్ ఏర్పాటు చేసుకొని దానికి ఒక షీట్ వేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం, మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు కానీ తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్కి అటాచ్డ్గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తూ ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమోలాగా ప్రోగ్రాంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక
డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి

0: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకొని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం కానీ దాని యొక్క రైతుల్లో స్పందన కానీ చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యానాధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెరుగుళ్ళ యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు, వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, అలాగే కొంతమంది రైతులకి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం, దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్ళిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రాం చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకం, ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువులు ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది, భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది, మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది, దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ, రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి, మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం కానీ, నత్రజని కానీ, పొటాష్ కానీ, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయి అన్నమాట. ఈ జీవన ఎరువులు మనం కానీ భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వెయ్యాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు తిరుమల సాలకట్ల
1: ప్రత్యక్ష ప్రసారమంటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ పి వెంకట చలపతి గారు. మరికొంచెం సేపట్లో ఈ కార్యక్రమం తిరుపతి కేంద్రం నుంచి వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఓం నమో వేంకటేశాయ, భవ్యస్వరూపాయ నమో నమః. శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటానాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34:57 ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు, అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి కళాస్వరూపంగా సరస్వతి దివ్య మాతృ రూపంలో ప్రత్యక్షమై అడుగడుగు దండాలు అర్పించేటువంటి భక్తులను అలవోకగా అక్కున చేర్చుకునేటువంటి అద్భుత స్వరూపంతో అదిగో కదలి వస్తున్నాడు కడలి కన్యక హృదయాధినేత. అందమైనటువంటి ఈ సాయంకాల సమయంలో దేవదేవా మమ్మలను కాపాడు రక్షించు అంటూ ఉంటే అదిగో అమ్మవారి రూపంలో ప్రత్యక్షమైనాడు హంసవాహనం మీద అయ్యవారు. చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్తవాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవోకగా ఈ విశ్వరూపంతో చక్కగా క్రీడిస్తూ ఉన్నారు. అందుకనే ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తినోర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన, ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి

0: తిరుపతి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు, అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్నెతో బంగారు తామరతూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లనయ్యను నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జై భవా మాధవ భూధవ దేవ జై భవా. ప్రభో మాధవ రమాధవ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహస్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభు మీకు జయం కలుగులాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు వర్ణించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాషించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఈవిటయ్యా స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారు ఏమిటి అనంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వద సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్యశాశ్వత శుభ అని అంటారు. సర్వస్త జగత్తుకు కూడా విశ్వమంతటికీ కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే, విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా అపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి.

ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి అక్కడ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మికం వైపు మరలించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను హంసవాహనాన్ని అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ ఉన్నాడు. భక్త బృందాల సందోహం, కళాబృందాల విన్యాసం, వివిధ దేవతాస్వరూపములతో, మహర్షి బృందములతో, దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ, భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య భాజా భజంత్రీలో

0: మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నూతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొలుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని, ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది, ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం, స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే, నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా, మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళభరితమైన పుష్పాల సరాలు, అద్భుతమైనటువంటి గజపుష్పమాలల యొక్క విన్యాసం, శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను తట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీమాతను అంటారు, సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందుబింబం సదానోష్టబింబం భజే శారదంబం అజస్రం మదంబం. భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీమాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంస వాహనం మీద ఉంటే, ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతోంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో, ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే, హంస అనేటువంటి మాటకు హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా నమక చమకాలతో కూడినటువంటి వేదభాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం, జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చక్తి అని కూడా అంటారు. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ, అమ్మా నిన్ను ఏమని కీర్తించమంటావు, మొత్తం శక్తి, శక్తి గూడుగడితే విశ్వంగా మారుతుంది, విశ్వం మళ్ళా శక్తిలో లయిస్తుంది, ఇంతగా ఉన్న ఆ శక్తికి ఆకారం లేదు, ఆకారం లేనటువంటి శక్తి జ్ఞాన రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంది, ఆ బయటికి కనబడదు జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి అన్నీ కనబడుతుంది, మొత్తం విశ్వమంతా కూడా చూస్తున్నటువంటి జ్ఞానం, తనకు ఆకారం లేదు, నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది, దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమహంస, అందుకనే పరమహంస అనేటువంటి మాటతో హంసపక్షికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షిని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే అది. అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే, హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి ఉన్నటువంటి దాంట్లో

0: పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞానరూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞానవాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడిగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంసమంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంసమంత్రము అనేటటువంటిది యోగ శాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంసమంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యా అనంటే హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా సకారముతో శ్వాసను తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యా అనంటే హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ సోహం మంత్ర జపమేమిటి అనంటే మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే, స అనేటటువంటిది ప్రకృతిగా, అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా ఇందులో ప్రధానంగా ఇడ పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులు ఉన్నాయి. అందులో బాహ్య ఇడ పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనకు చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువునకు 6,000, అనాహత చక్రమునందు రుద్రుడికి 6,000, విశుద్ధ చక్రమందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు. ఈ శ్వాసప్రియ శ్వాసక్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సో అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అనేటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంసమంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు హకారము సకారములు అనేటటువంటి హంసమంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా

0: ద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంసమంత్ర వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో ఆశ్రయించినటువంటి భక్తకోటి యొక్క రజో తమో గుణాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ తిరువీధులలో వీణాపాణి అయి సరస్వతీదేవి స్వరూపంగా కుంభావ సరస్వతిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత, అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానం ఏమిటయ్యానంటే ఆ మెదడు, ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము, అలా ఆ వీణను చేత ధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని, అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీస్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా వస్తున్న అయ్యవారి ఎదురుగుండా చక్కగా నెమలి ఈకలతో కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ, కళ అంటే అంశానర్థం పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి కాణాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమల గిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో ఉండేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట, అదే అంటున్నాడు, హంస వాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో, ఆయనకు అసలు పుట్టుకే లేదయ్యా. అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా, హంస అంటే మీరు ఆపన్ చేస్తున్నారు, ఈయనేం చేస్తాడంటే భక్తులలో ఉండేటువంటి పుణ్య పాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్లుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా పాపాలను తాను ధ్వంసం చేసి పేరులోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు అని. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యమలైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య. ఏమంటే విశ్వం అనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు వెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టు చుదేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై వనరి ఉన్నదిది ఒక హంస.

0: మన్నియ డిజి ఇవుల మానస సరసుల ఉనికినున్నది ఒక హంస పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిదే ఒక హంస పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నది ఒక హంస తడవి రోమ రంధ్రంగుల గుడ్లను ఉడుగగా పొదిగనొక హంస కడు వెంకటగిరి మీదట ఒడలు పెంచనిది ఒక హంస. ఆయన్ను హంసస్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు హంసస్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు. అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనోసరస్సు మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో హిమాలయాల్లో ఉంటుందన్నారు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులు అనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస. అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కున చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలను. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం. మన కష్టాలన్నీ కూడా పక్కకు తొలగిపోయేటట్లు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతీ మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో తెల్లగొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే

0: దానిపై విద్యావేత్తలు పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: 25,000 rupees per month salary will be the new ceiling for PF deductions. Isse kareeb 51 lakh employees ko iska benefit milega, jo ki 15 to 25 wale band mein the, they will start getting covered in the new PF rules. Bharat sarkar ka is pe estimated government expenditure rahega about 11,339 crore rupees every year.
0: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై 17 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్ధిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017లో ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా, స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: We follow a consultative process in making tax policy. Before union budgets and major tax reforms, we engage with industry, professional bodies, experts, and other stakeholders. Tax policy, therefore, is not, and it should not be, a one-sided exercise for the government. However, consultation must mean more than giving everyone an opportunity to place a representation on record.
0: చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దులు గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ

0: గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं. और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है.
0: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజుల గడువు ఇచ్చారు. 2013 మే 25 ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరామ్ వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంతనాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. EPFO వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. రాజ్ కుమార్ సినిమా నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

0: ఇంతవరకు మీరు తెలుగు సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने उभरती प्रौद्योगिकियों के क्षेत्र में भारत को अग्रणी बनाने के लिए उद्योग जगत की अधिक भागीदारी का आह्वान किया. सेमीकंडक्टर

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మెరుపు కలలు సినిమా నుండి హరిహరన్ సాధనాసర్గం పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. రాగం తానం పల్లవి కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమా సభాపతే సదాశివా.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్ కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లక్షాధికారి సినిమా నుండి పి సుశీల పాడిన పాట, సంగీతం టి చలపతిరావు, సాహిత్యం ఆరుద్ర.

0: borders, apart from inciting youths and petty criminals into terrorism. The Union Home Ministry has issued a gazette notification in this regard. A special NIA court at Jagdalpur in Chhattisgarh's Bastar district today sentenced all 10 convicts to death in the 2013 Jhelum Valley Maoist attack case. The convicts have been given 30 days to appeal against the verdict in the High Court. On 25th of May in 2013, 27 people, including several senior Congress leaders, were killed and 35 others were injured in Maoist attack in Jhelum Valley in Bastar district. BJP will run a month-long nationwide Seva Sankalp Abhiyan from tomorrow to mark Prime Minister Narendra Modi's birthday. With a focus on highlighting his commitment to public service and encouraging people, particularly the youth, to undertake acts of service. The campaign will also mark 25 years of Mr. Modi taking oath as the Chief Minister of Gujarat on October 7, 2001. The party will organize various activities under the campaign, keeping in focus the spirit of service associated with Prime Minister Modi's personality. The Prime Minister's birthday tomorrow will be observed as Seva Divas, and blood donation camps will be organized across the country. Veteran actor of Kannada cinema Anant Nag will be conferred the prestigious Dada Saheb Phalke Award for 2024 for his outstanding contribution to the Indian cinema. The Information and Broadcasting Ministry made the announcement today. The award will be presented at the 72nd National Film Award ceremony on 22nd of this month at Kevadia in Gujarat. The Delhi government has approved the construction of a 250-bed super-speciality cum trauma block at Guru Tegh Bahadur Hospital in Dilshad Garden of Delhi. This decision was taken at a cabinet meeting chaired by Chief Minister Rekha Gupta in New Delhi. The Chief Minister said that the project will cost over 244 crore rupees and the block will be constructed under Phase 4 of the Pradhan Mantri Swasthya Suraksha Yojana. It will have 250 beds, 48 specialist OPD rooms and 9 modern operation theatres. In men's cricket, India will play the final match of the 3-match T20 International Series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi tomorrow. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India have already secured the series with convincing wins in the first 2 matches. And that is the end of this news bulletin.
1: Akashvani Visakhapatnam Kendram Repati Prasara Visheshalu. Repati Prasaralo 6 గంటలకు దేశభక్తి గీతం కార్యక్రమంలో మంచియే మా అభిమతం బృందగానం వింటారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ చిత్తరంజన్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో మధురాష్టకం గోకులాష్టకం వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నర్సయ్య. 6:35 పొలం పనులు, పశు పోషణలో టీకాలు ఎందుకు అవసరం అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు వింటారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను వింటారు. తరువాత అంశంగా అర్థం మారితే నాటిక వింటారు. రచన శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. అలాగే పుష్పాంజలి సమాచారవాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ శ్రీ ఎస్ స్వామినాథన్ అందించనున్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి టి సునయన గానం వింటారు. వైలన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, మోర్సింగ్ సి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ. 10:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10 గంటలకు స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో సర్వికల్ క్యాన్సర్ చికిత్స అనే అంశంపై స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగుమర్తి లీలా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కే.

దిరా 2:31 జానపద రంజని శ్రీ బి సింహాచలం బృందంచే చెంచు భాగవతం మొదటి సీను వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి తెలుసుకుంటారు. 7:15

లే 10 గంటలకు పుట్టింటికి పోతా నాటిక రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రసాద్ రావు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం గానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:45. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.

5:22 దాటి 2:03 సెకండ్లు మీడియం వేవ్ స్టూడియో మైక్ నెంబర్ 1. సమయం 5:22 దాటి 19:20, 21:22 మైక్ నెంబర్ 2 టెస్ట్.